శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్ట్ నెల 23 తేదీ ఆదివారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:58 దాటి 50 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో టీచర్ పోస్టులు సహా 2,995 పోస్టులతో పాటు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్తగా నిర్మించనున్న 4 వరుసల హైస్పీడ్ రోడ్డు కారిడార్లో మన రాష్ట్ర పరిధిలో అలైన్మెంటుకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్లోని 457 కిలోమీటర్లకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ తాజాగా ఆమోదం తెలిపింది. దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను కేంద్రం బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ఎల్పీజీ పైప్లైన్ నెట్వర్క్ విస్తరణకు తాజాగా పచ్చజెండా ఊపింది. 7,000 కోట్లతో సుమారు 1,800 కిలోమీటర్ల మేర 3 కొత్త పైప్లైన్లను నిర్మించేందుకు పెట్రోలియం సహజవాయువు నియంత్రణ బోర్డు ఆమోదం తెలిపింది. గెయిల్ ఇండియా ఈ పైప్లైన్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టనుంది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాల మీదుగా ఈ ప్రాజెక్టులను కేంద్రం నిర్మించనుంది. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులందరూ ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు.

శ్రీలంక పర్యటనను ఘనవిజయంతో ఆరంభించిన భారత పురుషుల క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. సిరీస్లో చివరిదైన రెండవ టెస్టును ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే మూడేళ్లలో విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం భారత్కు సొంతమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు ఓటమి చవిచూసింది. నిన్న తప్పక నెగ్గాల్సిన గ్రూప్ ఈ మ్యాచ్లో భారత్ 1-3 ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్ సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడామంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది.

0: రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యా పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదులో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యాసంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: The NDA government has given the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎల్లవేళ్లా కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ధి పనులను

0: నిర్వహించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వామ్యులు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా?
3: నో మ్యామ్.
2: సరే.

0: ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
1: Yes, ma'am.
0: చెప్పండి.
1: Yes, sir. రంగనాథన్, ma'am.
0: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
1: Yes, ma'am.
0: గుడ్ గుడ్.
1: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
1: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाए. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनी, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతీ నెల దాదాపు 78 టన్ను

వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. బ్రిక్స్ దేశాల మధ్య యువజన సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు విద్య, నైపుణ్యాలు, పారిశ్రామికవేత్తలుగా ఎదుగుదల, ఆవిష్కరణలు, సామాజిక అభివృద్దిలో యువతకు మరిన్ని అవకాశాలు విస్తరించే మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లో చైనాకు చెందిన లియూ షెంగ్డు, టాన్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోరుతో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ,

దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పుల్లెల గాయత్రి గోపీచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: గుడ్ మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్,
2: గుడ్ మార్నింగ్.
1: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
1: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
3: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

గుడ్ మార్నింగ్ ఆదాబ్ సలాం, నమస్తే, స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా. అండ్ ఎస్, మనం ఎంటర్ అయిపోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి. అండ్ ఎస్, కాఫీ టైంలో ఈరోజు అయితే బోల్డ్ విశేషాలతో అండ్ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఎంతో ఇన్స్పిరేషన్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. బట్ కాఫీ టైం స్టార్ట్ చేసేద్దాం ఒక లవ్లీ ట్రాక్ తోటి. సో ఆల్రెడీ ఈ శ్రావణ మాసం పెళ్ళిళ్ళు హడావడి, ఎక్కడ చూసినా అమ్మాయిల సందడి కనిపిస్తూనే ఉంది కదా. మరి అందుకే మా బంగారాలందరికీ డెడికేట్ చేస్తూ మా ఇంటి బంగారం ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ తోటి ఈనాటి కాఫీ టైం అయితే ముందుగా స్టార్ట్ చేసేద్దాం. ఆ తర్వాత ఈరోజు అసలు స్పెషల్స్ ఏంటి అని తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సమరయోధుల పోరాట బలం, అమరవీరుల త్యాగఫలం, బ్రిటిష్ పాలకులపై విజయం, ఇవే మన స్వతంత్రానికి కారణం. మరి ఇందుకోసం ఎందరో వీరులు పోరాడారు, అలానే ప్రాణత్యాగం కూడా చేశారు. మరి వారిలో అలా పోరాడి మన కోసం, స్వతంత్రం కోసం ఎంతగానో కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఈరోజు. మరి ఈ సందర్భంగా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆయన్ని స్మరించుకుంటూ. మరి ముందుగా అయితే పాడి పంటలు చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ రెట్రో ట్రాక్ తోటి ఈ టాపిక్ అయితే స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం మరిన్ని విశేషాలు. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం కాఫీ టైం ప్రోగ్రాంలో. మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ టంగటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకి జన్మించారు ప్రకాశం పంతులు గారు. ఇంగ్లాండ్ వెళ్ళి లా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా మంచి పేరు సంపాదించుకుని లా ప్రాక్టీస్ చేస్తుండగా మహాత్మా గాంధీజీ నుంచి ఆయనకి పిలుపు వచ్చింది. మరి ఆ పిలుపు మేరకు న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ని వదిలిపెట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ కింద అండ్ మనమున్నాము కాఫీ టైం ప్రోగ్రాంలో. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతల్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అలా మహాత్మా గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు న్యాయవాదిగా ప్రాక్టీస్ విడిచిపెట్టి స్వాతంత్రోద్యమాల్లో పాల్గొనడం మొదలుపెట్టి ఎందరికో బ్రిటిష్ వారు చేస్తున్న ఆ అరాచకాల పట్ల అవగాహన కల్పించేవారు. మరి అలానే స్వరాజ్ అనే పత్రిక ద్వారా బ్రిటిష్ వారి ఈ అరాచకాలన్నీ తెలిసేలాగా అందరినీ ప్రేరేపించేలాగా ఆ రచనలను కూడా చేసేవారు. ఇంకా 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ వారి కాల్పులు ఎదుర్కొంటూ ఆయన ధైర్యంగా బ్రిటిష్ వారికి ఎదురు వెళ్లి ఛాతీని పైకెత్తి ముందుకి నడిచి కాల్చండి చూద్దాం అని సవాలు విసిరారు. మరి ఆ ధైర్యం చూసి ఆయన్ని అందరూ ఆంధ్రకేసరి అని కొనియాడారు. మన ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా కూడా ప్రజల కోసం వారి సంక్షేమం కోసం నిస్వార్థ సేవలు అందించిన మన ఆంధ్రకేసరిని మరొక్కసారి స్మరించుకుందాం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్.
2: ఓ కిలో శుద్ధమైన ఉప్పు.
1: శుద్ధమైన అంటే తెలీదా నీకు?
2: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈస్ యువర్ అజయ్ అల్కనంద అండ్ మనం మనము కాఫీ టైం ప్రోగ్రాంలో. ఈ 2026లో కూడా అమ్మాయిలకి ఎంత చదువు చెప్పినా చివరికి పెళ్లి చేయడమే కదా వాళ్ళ లక్ష్యం అని అనుకుంటున్న పేరెంట్స్ ఉన్నారు. అండ్ అలానే స్టడీస్ అవగానే అబ్బా ఈ స్ట్రెస్, ఇంకా ఈ ఉద్యోగాలు, ఇవన్నీ మన వల్ల కాదు, హ్యాపీగా ఇంట్లో చూపించిన మ్యాచ్ చేసేసుకుని మనం అలా రిలాక్స్ అయిపోయి లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అన్న యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడే ఇలా ఉంటే 1959లోనే ఇందుకు విరుద్ధంగా, అంటే అమ్మాయిలంటే ఏదో ఒకటి సాధించాలి, జస్ట్ ఈ పెళ్లి పిల్లలు అనేదే ఒక లైఫ్ కాన్సెప్ట్ ఆర్ గోల్ కాకూడదు అని చెప్పి ఇంత ఆలోచించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు స్విమ్మర్ ఆర్తి గుప్తా. సో 1959లో 19 సంవత్సరాల వయసులో ఇంగ్లీష్ ఛానల్ క్రాస్ చేసి ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్గా చరిత్ర సృష్టించారు శ్రీ ఆర్తి గుప్తా. తను సాధించిన ఈ చరిత్రగాను 1960లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆమెని పద్మశ్రీతో సత్కరించారు. మరి ఇంకా తెలుసుకుందాం ఆర్తి గుప్తా గురించి. అందుకనే ముందు మీ అందరి కోసం వినిపించేస్తున్నాను మిస్ ఇండియా ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్. సో ఎస్, మిస్ ఇండియా కాంపిటీషన్స్లో కూడా మీరు కనుక గమనిస్తే నాట్ ఓన్లీ బ్యూటీ, మన మనస్తత్వం, మన యాటిట్యూడ్, మన కాన్ఫిడెన్స్, మన స్మైల్, మన స్టైల్ అండ్ ఇంకా మన ఎంపతి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా క్యాల్కులేట్ చేసే మిస్ ఇండియా అనే ఆ టైటిల్ ఇస్తారు. అయితే

నేను చెప్పేది ఒకటే, ఎవరి లైఫ్లో వాళ్ళే మిస్ ఇండియా. అనుకున్న గోల్ సాధించిన రోజు ఆ కిరీటం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. సో ఎస్, డోంట్ స్టాప్ డ్రీమింగ్ అండ్ చేజ్ యువర్ డ్రీమ్స్. అండ్ మీకోసం అయితే వచ్చేసింది ఈ లవ్లీ ట్రాక్, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

సో ఎస్, ఎంత బ్యూటిఫుల్ లిరిక్స్ కదా. సో వినారు లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ మిస్ ఇండియా. మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జల్ కిందా. అండ్ మనము కాఫీ టైమ్ ప్రోగ్రామ్ లో సో ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు స్విమ్ అక్రాస్ ద ఇంగ్లీష్ ఛానల్ ఆర్తి సహా, ఆవిడ గురించి తెలుసుకుంటున్నాం. సో కోల్కతాలో పుట్టిన ఆర్తి సహా చిన్నప్పుడు మేనమామతో పాటు వెళ్లి మొదట స్విమ్మింగ్ నేర్చుకున్నారు 4 సంవత్సరాల వయసులో. అంటే ఏదో సరదాగా వెళ్తూ ఉంటారు కదా, వాటర్ అంటే ఇష్టం చిన్నపిల్లలకి అలా. కానీ ఆమె ఇంట్రెస్ట్ చూసి తండ్రి ప్రొఫెషనల్ స్విమ్మర్స్ దగ్గర ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. బికాజ్ 4 ఇయర్స్ ఏజ్లో ఏదో అలా ఆడుకుని వచ్చేస్తారు, కానీ స్విమ్మింగ్ నేర్చుకుంటుంది అంటే షీ సంథింగ్ స్పెషల్ అని గుర్తించారు. అండ్ ఆయన కూడా ఇండియన్ ఆర్మీలో వర్క్ చేసేవారు. సో అలా 1940

1945 అండ్ 1951 మధ్యన 22 స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో విన్ అయ్యి 1952 సమ్మర్ ఒలింపిక్స్లో ఇండియాని రిప్రజెంట్ చేశారు ఆర్తి సహా. సెప్టెంబర్ 29, 1959 కేప్ గ్రిస్నెస్ నుండి తన జర్నీ మొదలుపెట్టి 16 గంటల 20 నిమిషాలు 42 మైల్స్ స్విమ్ చేసి శాన్గెట్ ఇంగ్లాండ్ చేరుకుని మన ఇండియా ఫ్లాగ్ అక్కడ గర్వంగా ఎగరవేశారు. అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి ఏషియన్ ఉమెన్గా హిస్టరీ సృష్టించి మన ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్లారు ఆర్తి సహా.

దూరమయ్యారు. ఆర్తి గుప్తా వంటి వారు ఎందరో గర్ల్స్కి ఇన్స్పిరేషన్. 16 గంటల పాటు తన రికార్డ్ కోసం ఆర్తి చేసిన ప్రాక్టీస్, పెట్టుకున్న నమ్మకం, సమాజంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలకే కంగారు పడే ఈ జనరేషన్ గర్ల్స్కి ఎంతో స్ఫూర్తి. అంతే కదా. సో ఎస్, మరి ఆర్తి గుప్తా వర్ధంతి రోజున ఆవిడ్ని స్మరించుకుంటూ ఆవిడిచ్చిన స్ఫూర్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిల్ని ఫేస్ చేసి సాధించాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి కాఫీ టైం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. రాష్ట్ర ప్రభుత్వం 10060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల చేసింది. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లను విడుదల చేయనున్నారు. గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2995 పోస్టులతో పాటు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉండటాన్ని అదనుగా తీసుకుని రష్యా దాడుల పరంపరను కొనసాగించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జరిపిన క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో మరో 7 చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలకు నిన్న రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. దేశంలో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉన్న వారిలో 8.7 కోట్ల మంది యువతకు ఉపాధి లేదని వికసిత్ భారత్ కోసం నైపుణ్యాభివృద్ధి పునఃకల్పన 2047 పేరుతో తాజాగా విడుదల చేసిన నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. 2021లో సేకరించిన 78వ జాతీయ శాంపిల్ సర్వే ఆధారంగా ఈ నివేదికను నీతి ఆయోగ్ తయారు చేసింది. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. శ్రీలంక పర్యటనను ఘన విజయంతో ఆరంభించిన భారత పురుషుల క్రికెట్ జట్టు మరో సమరానికి సిద్ధమైంది. సిరీస్లో చివరిదైన 2వ టెస్టును ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే 3 సంవత్సరాలలో విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం భారత జట్టు సొంతమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పురుషుల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు ఓటమి చవిచూస్తుంది. నిన్న తప్పక నెగ్గాల్సిన గ్రూప్ ఈ మ్యాచ్లో భారత్ 1-3 ఒలింపిక్ ఛాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోయింది. దీంతో భారత్ సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 1.3. దిస్ ఈస్ యువర్ యాజువల్ కింద అండ్ స్టూడియోలో సమయం 8:11 నిమిషాలు, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ. సో ఎస్ మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఎప్పుడు అయితే గోల్డ్ సిల్వర్ ప్రైసెస్తో స్టార్ట్ చేస్తాం కదా, కానీ రై రై రారా అంటూ ఫుల్ జోష్ఫుల్ ట్రాక్తో ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడ స్టార్ట్ చేస్తాం కాబట్టి అందులోన ఈరోజు అంటే 8:00 కల్లా లేచి సండే పూట కూడా అంటే ఆఫీస్ లేకపోయినా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి లేచారే మరి అలా హెల్ప్ చేస్తున్న మగవారందరినీ దృష్టిలో పెట్టుకుని ముందుగా అయితే ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ తోటి షో స్టార్ట్ చేసేద్దాం. సో ఎస్ మరి పెట్రోల్ వచ్చి మన విజయవాడలో ప్రైస్ ఈరోజు 117 rupees 25 paisa పర్ లీటర్, 117 rupees 25 paisa అండ్ డీజిల్ ప్రైస్ వచ్చి 105 rupees 30 paisa పర్ లీటర్, 105 rupees 30 paisa పర్ లీటర్. ఎస్ మరి మహిళలు మహారాణులు మీకోసం గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కూడా చెప్పేస్తారు, బట్ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీ ముందుకు వచ్చేస్తుంది ఫ్రమ్ ద ఫిల్మ్ లెనిన్. సో ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత మీతో అయితే మిగిలిన ప్రైసెస్ అన్ని షేర్ చేసేస్తాను. స్టేడి ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతీయ ఫిల్మ్ 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నిందా అండ్ మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ తెలుసుకున్నాం అండ్ ఎస్, నెక్స్ట్ ఆడవారికి మగవారికి ఇద్దరికీ ఇష్టం అనే చెప్పాలి ఇప్పుడు కాలంలో. ఎందుకు అంటే ఇదివరకు ఓన్లీ అమ్మాయిలకి అండ్ ఇంకా ఆడవాళ్ళకి మాత్రమే ఆ గోల్డ్ అనేది ఇష్టమైతే, ఇప్పుడు ఈ మధ్యన మగవారు కూడా అరే ఇదేదో ఇన్వెస్ట్మెంట్లో బాగానే ఉంది అని చెప్పి దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎస్, మరి ఇంకెందుకు వెయిట్ చేయడం చెప్పేస్తున్నాను. ఈరోజు మన విజయవాడలో గోల్డ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటే, సో 24 క్యారెట్ గోల్డ్ వచ్చి గ్రామ్ 16,309 రూపాయలు, 16,309 రూపీస్ అండ్ 22 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ 14,950 రూపీస్, 14,950 రూపాయలు. అండ్ ఎస్, ఇంకా సిల్వర్ వచ్చి గ్రామ్ 270 రూపీస్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి పెళ్ళిళ్ళ సీజన్, బంగారం కొంతమంది ముందే ప్లాన్ చేసుకుంటుంటే, కొంతమంది మనకి ఫిలిమ్స్లో చూపించినట్టుగా అలా అమ్మాయి అబ్బాయి వెళ్ళి అద్దంలో చూస్తూ అరే బాగుందా అని వెనకాల నుంచి అడగడం. అఫ్కోర్స్ ఇప్పుడు అందరూ కలిసి వాళ్ళే డైరెక్ట్ అడుగుతున్నారు అనుకోండి, పక్క వాళ్ళ ఒపీనియన్ అద్దంలో చూడాలి, ఈ కాలం అయితే పోయింది. సో ఇంతకీ అట్లా గోల్డ్ షాపింగ్, వెడ్డింగ్స్ ఇవంతా అయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది షాడ్ వసల్లో. మరి మీకోసం ఇంత చేస్తున్నాను, మామూలు పెళ్లి కాదు, అనగనగా ఒక రాజు అయిన మన నవీన్ పోలిశెట్టి పెళ్లి గురించి ఇప్పుడైతే వినేద్దాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ యాజువల్ నిదాన్ మర్మునామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకుందాం. సో ఎస్, మన విజయవాడలో ప్రస్తుతానికైతే ఎక్కడ అంతగా ట్రాఫిక్ లేదు, బట్ కొంచెం స్క్రూ బ్రిడ్జ్ దగ్గర అండ్ ఇంకా బెన్ సర్కిల్. యాజ్ ఆల్వేస్, అసలు బెన్ సర్కిల్ దగ్గర ట్రాఫిక్ లేకపోతే మనం కంగారు పడాలి, ఆశ్చర్యపోవాలి కదా. సో బెన్ సర్కిల్ అండ్ ఇంకా అలానే గురునానక్ కాలనీ దగ్గర కూడా, అండ్ ఇందాక చెప్పినట్టుగా స్క్రూ బ్రిడ్జ్ అండ్ ఇంకా భవానీపురం. సో ఈ ఏరియాస్లో మాత్రం లైట్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకా ఈరోజు క్లైమేట్ విషయానికి వస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎలా ఉంది అని చెప్పి ఈ పాటికే. సో అలా మనకి లైట్ డ్రిజ్లింగ్ అండ్ ఇంకా వర్షం కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో బయటికి ఎవరైతే వెళ్ళాలి ఆర్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో, ముందుగానే రెయిన్ కోట్స్ అండ్ ఇంకా అంబ్రెల్లాస్ అన్నీ సిద్ధం చేసుకుని వెళ్ళండి. అండ్ ఈరోజు మ్యాక్సిమం టెంపరేచర్ వచ్చి మనకి 31 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా ఉండబోవట్లేదు. సో ఇదైతే ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి కదా. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మన క్లైమేట్కి తగ్గట్టుగా ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వినేద్దాం గీతాంజలి ఫిలిం నుంచి. ఆ తర్వాత ఒక లవ్లీ అండ్ ట్రెండింగ్ టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ విజయవాడలో, స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్ట్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజల్ నంద అండ్ మన నామ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, ఒక బ్యూటిఫుల్ కోట్తో మరి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎస్, కోట్ ఆఫ్ ది డే, ఐఎమ్ సో ఓల్డ్ ఐ రిమెంబర్ వెన్ అ హ్యాష్ ట్యాగ్ వాస్ కాల్డ్ అ పౌండ్ సైన్ అండ్ వీ ప్లేడ్ టిక్ టాక్ టూ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో ఎస్, అర్థమైపోయింది కదా, హ్యాష్ ట్యాగ్ సింబల్ అదే అండి, రెండు లైన్స్ నిలువుగా రెండు లైన్స్ అడ్డంగా. సో యాక్చువల్గా ఫోన్ అందరూ ఆడతారు కదా, ఒకసారి ఫోన్ తీయండి, ఫోన్ మీద మీరు కీప్యాడ్ ఓపెన్ చేయగానే, అంటే టైప్ చేసే కీప్యాడ్, వాట్సాప్లోకి వెళ్ళకండి, మామూలు డైల్ చేసే ఆ నెంబర్స్ కీప్యాడ్ ఓపెన్ చేయగానే 0కి ఇటువైపు ఏమో ఆస్ట్రిక్స్ అండ్ ఇటువైపున మనకి హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుంది కదా. సో యాక్చువల్గా ఈ హ్యాష్ ట్యాగ్ వై వీ యూజ్ ఇట్ ఈజ్ బికాజ్ ఫోన్ నెంబర్ ఎండ్ అయ్యాక, ఆర్ అంటే మనం ఒక్కొక్కసారి మన వ్యాలిడిటీ అవి చూసుకోవడానికో చేస్తాం కదా, సో దానికోసం అండ్ దాన్ని పౌండ్ సైన్ అని పిలిచేవాళ్ళు అండ్ దాని మీదే టిక్ టాక్ టో ఆడుకునేవాళ్ళు. టిక్ టాక్ టో ఎన్ని జనరేషన్స్ గడిచినా ఒక ఒక ఎమోషన్ అనే చెప్పాలి, మోర్ దాన్ అ గేమ్ కదా. సో జనరేషన్ అండ్ ఏజ్ పక్కన పెడితే ఈ హ్యాష్ ట్యాగ్ సింబల్ చూడగానే అందరికీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ పక్కనే ట్రెండ్ అవుతున్న టాపిక్ ఆర్ మనం కన్వే చేయాలన్న టాపిక్ రాయాలి కదా అని అనుకుంటాం కదా. సో అలా ఈ ట్రెండ్గా అసలు ఈ హ్యాష్ ట్యాగ్ ఎప్పుడు మారింది ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అని చెప్పి మనం పక్కన ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో అది చెప్తున్నాం కదా. బట్ దీనివల్ల అసలు యూజ్ ఏంటి అంటే, ఒక టాపిక్ని రిప్రజెంట్ చేస్తూ పెట్టే ఈ హ్యాష్ ట్యాగ్ వల్ల ఆ టాపిక్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మన ముందు ప్రత్యక్షమవుతుంది. సో అంటే లైక్ యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆర్ ఈవెన్ మీరు గూగుల్లో అయినా వెళ్ళి హ్యాష్ ట్యాగ్ మీకు ఏది కావాలో అది కనుక మీరు టైప్ చేస్తే సో దానికి రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీ ముందు కనిపిస్తుంది. సో ఎస్, మరి ఇది ఇంత ఉపయోగపడుతుంది అండ్ వైరల్ అవుతుంది కాబట్టే హ్యాష్ ట్యాగ్ని ఆనర్ చేస్తూ ఇంటర్నేషనల్ హ్యాష్ ట్యాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈరోజు. సో ఎస్, మరి దీని గురించి అయితే ఇంకా తెలుసుకుందాం, అసలు ఇది ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి అవన్నీ కూడా. బట్ అంతకన్నా

ముందు మరి అలా వైరల్ అవుతుందా అనగానే మీకు కూడా గుర్తొచ్చేసి ఉంటుంది కదా, జూనియర్ ఫిల్మ్లో ఈ ట్రాక్. సో ఇప్పుడైతే మీకోసం వైరల్ వయారి అనే శ్రీలీల ఈ పాట వినిపించిన తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ యువర్ ఆర్జే అల్క్నంద.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మా నేమ్ గుడ్ మార్నింగ్ విజయవాడలో. అండ్ ఎస్, ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డే. సో అసలు ఇది ఎలా, ఎప్పుడు, ఎవరు స్టార్ట్ చేశారు అది కూడా తెలుసుకోవాలి కదా మరి, బికాజ్ వాళ్ళు ఆ రోజు ఆ స్టెప్ తీసుకోబోతే ఈరోజు ఈ హ్యాష్ట్యాగ్ ఇంత వైరల్ అయ్యేది కాదు. సో 2007 August 23rd ప్రొడక్ట్ డిజైనర్ అన్న క్రిస్ మెసీనా తన ట్విట్టర్, అదే ఇప్పుడు ఎక్స్ వేదికగా మారిన ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ అని పెట్టి తన బ్రాండ్ని మొదటిసారిగా ప్రమోట్ చేశారు. అలా 2007లో స్టార్ట్ అయిన ఈ హ్యాష్ట్యాగ్ యూజ్ చేయడం నెమ్మదిగా కూడా అందరూ అలా అలవాటు పడ్డారు అండ్ దే ఫౌండ్ ఇట్ బెనిఫిషియల్. సో అంతే కదా, అంటే ఈ టాపిక్ గురించి ఆల్రెడీ ఎవరైనా టాపిక్స్ పెట్టారా లేదా, ఆర్ దీని గురించి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ నెట్లో ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఈసారి హ్యాష్ట్యాగ్ మీరు వెతుకుతున్న ఆ టాపిక్ కనుక టైప్ చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మన ముందుకు వస్తుంది. సో ఇన్ కేస్ మనమే ఆ కంటెంట్ గురించి ఏమైనా పోస్ట్ చేయాలి అంటే పోస్ట్ చేసిన వీడియోస్ ఎంతవరకు ఉంది, ఆర్ ఇంకా మనం లేటెస్ట్గా ఏం అప్డేట్ చేయొచ్చు అని చెప్పి ఇట్స్ రియలీ యూస్ఫుల్ అంటున్నారు దోస్ హు క్రియేట్ కంటెంట్ జెన్యున్లీ. మరి అందుకే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ హ్యాష్ట్యాగ్ అనేది ఇంత ట్రెండింగ్లో ఉంది. సో నాట్ ఓన్లీ ట్విట్టర్, ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ వేర్ ఎవర్ వీసీ, సో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ హ్యాష్ట్యాగ్ అనేది ఇంతగా ట్రెండ్ అయిపోతుంది.

0: Honraré.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనేము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్, ఈరోజు ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మరి పౌండ్ సైన్, సో ఎస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, సో మొట్టమొదటిసారిగా మనకి ఇదివరకు అంతా ఫోన్లో ఆర్ కీప్యాడ్స్లో మనం దీన్ని పౌండ్ సైన్గా కూడా, పౌండ్ సైన్గానే యాక్చువల్గా అసలు యూటిలైజ్ చేసేవాళ్ళం. మరి పౌండ్ సైన్ నుంచి డిజిటల్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ హ్యాష్ట్యాగ్ని ఆనర్ చేస్తూ ట్విట్టర్ August 23rd ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి 2018లో డిక్లేర్ చేశారు. సో 2018 నుంచి కూడా ప్రతి సంవత్సరం August 23rd హ్యాష్ట్యాగ్ ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డే అని చెప్పి ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో నిజంగా ఈరోజు కనుక మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా నాకు తెలిసి ఈ హ్యాష్ట్యాగ్ ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డే అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది. బట్ వాటెవర్, దేన్నైనా సరే పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి అని నేను అంటాను. అంటే కొంతమంది ఉంటారు ఎలాగా అంటే ఈ హ్యాష్ట్యాగ్ని కూడా నెగిటివ్గా యూజ్ చేసుకుంటారు, జస్ట్ లైక్ అవర్ థంబ్నైల్స్. అండ్ ఎస్, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ రిమెంబర్, అసలు ఈ డేస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునేది అవేర్నెస్ కోసం అండ్ వీటి యొక్క పర్పస్ ఏంటో అందరినీ తెలియజేయడానికి అండ్ అలానే ఈ హ్యాష్ట్యాగ్ కూడా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ట్యాగ్ చేయడం, అంటే వేరే వాళ్ళు వెతికితే అది కనిపించాలి అందరికీ, అంటే ఈ హ్యాష్ట్యాగ్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎస్, ఇప్పుడైతే 100% లవ్ ఫిల్మ్ నుంచి ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

సో ఒక్క పాటలో చాలా సైన్స్ నేర్చుకున్నారు కదా. సో యెస్ ఫ్రెండ్స్, దట్ వాస్ బ్యూటిఫుల్ టెక్ ఫ్రమ్ ద ఫిల్మ్ 100% లవ్. అండ్ ఈ రోజు అంటే ఆగస్ట్ 23 ఇంటర్నేషనల్ హ్యాష్ట్యాగ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో యెస్, ఇందాక అన్నట్టుగా హ్యాష్ట్యాగ్ యూజ్ చేయండి, బట్ ఫేక్ అండ్ అన్నెసెసరీ హ్యాష్

ట్రెండింగ్లో ఉంది అనుకుందాం. సో వీళ్ళు పెట్టిన కంటెంట్ ఆ ట్రెండింగ్ టాపిక్కి రిలెవెంట్ కాకపోయినా జస్ట్ అది వైరల్ అవ్వడం కోసం అందరూ చూడాలి అని చెప్పి ఫేక్ హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ ఉంటారు. సో మై జెన్యున్ రిక్వెస్ట్, అండ్ ఈ ఇంటర్నేషనల్ హ్యాష్ ట్యాగ్ డే పెడుతుంది కూడా అందుకే, ఇట్లా ఫేక్ అండ్ అన్నెసెసరీ హ్యాష్ ట్యాగ్స్ పెట్టకుండా అందరికీ ఉపయోగపడేలాగా ఇన్ఫర్మేషన్ని అందరికీ షేర్ చేద్దాం. సో ఎస్, మరి ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ స్టూడియోలో. సమయం అయితే 9:00, మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సు నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు సైకిల్ తొక్కారు. స్నేహంతో ఐక్యమై క్రీడలతో అనుసంధానమవుదాం అనే నినాదంతో బ్రిక్స్ దేశాల మధ్య స్నేహం, ఫిట్నెస్, క్రీడా సౌభ్రాతృత్వాన్ని చాటే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన వేదికపై యువతులు యోగాసనాలు ప్రదర్శించారు. సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టులతో పాటు పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ, పశుసంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ తదితర శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడుల పరంపర కొనసాగుతోంది. ఉక్రెయిన్కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత ఉండటాన్ని అదునుగా తీసుకుని రష్యా దాడుల పరంపరను కొనసాగించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు జరిపిన క్షిపణులు, డ్రోన్ల దాడుల్లో మరో 7 చనిపోగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలకు నిన్న రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీలంక పర్యటనను ఘనవిజయంతో ఆరంభించిన భారత పురుషుల క్రికెట్ జట్టు మరో సంబరానికి సిద్ధమైంది. సిరీసులో చివరిదైన 2వ టెస్టును ఈరోజు ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే 3 విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం భారత్ సొంతమవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఉదయం 10 ప్రారంభమవుతుంది. జాతీయ జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు ఎగినేసాయి, పావనీల జోరు కొనసాగుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న టోర్లీలో వీళ్ళిద్దరూ నిన్న చెరో రజతం గెలిచారు. అండర్ 16 బాలుర 400 ఫ్రీస్టైల్ రేసులో ఎగినేసాయి, అండర్ 18 బాలికల 200 బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో పావని 2వ స్థానంలో నిలిచారు. టోర్నీలో మొత్తంగా ఎగ్నేసాయి 2 రజతాలు, 2 కాంస్యాలు గెలవగా పావని 1 రజతం, 2 కాంస్యాలు సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్ష

0: ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ రాజల్ నందా. అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, ఇప్పుడైతే ఏ అప్లికేషన్ ఆర్ ఏ లింక్ ఓపెన్ చేయాలి అన్నా వాట్సాప్ అండ్ ఇంకా డైరెక్ట్ లింక్స్ మనకి వచ్చేసాయి. కానీ గుర్తుందా అప్పట్లో, అంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్, ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి www. అంటూ facebook.com అని టైప్ చేస్తే ముందు ఆ ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యేది, అండ్ అప్పుడు మనం లాగిన్ అవ్వగలిగే వాళ్ళం. మరి మనకి ఆ వెబ్సైట్స్ అందుబాటులోకి వచ్చిన ఆ రోజుని ఆనర్ చేస్తూ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంటర్నాట్ డే. ఇంటర్నాట్ డే ఏంటి అసలు, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను ఈరోజు జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. బట్ అందుకన్నా ముందు ప్రేమికుల రోజు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్, అండ్ ఆ తర్వాత బోల్డ్ విశేషాలు. సో ప్రేమికుల రోజు ఫిలింలో, సో అలా అంటే ప్రేమలేఖ ఫిలింలో లేఖల ద్వారా ప్రేమించుకుంటే వీళ్ళు నెట్లో, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి ఆ లాగిన్ అయ్యి అక్కడ చాట్ చేసి ప్రేమించుకునే ఈ ప్రేమికుల రోజు ఫిలింలోని ఈ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 అండ్ మనం ఉన్నాము జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో ఎస్, ఈరోజు ఇంటర్నాట్ డే. ఇంటర్నాటా, ఇంటర్నెట్ ని తప్పుగా పలికింది అలకినందా అని అనుకుంటున్నారా? అయ్యో కాదండి, నేనంది ఇంటర్నాటే, నాట్ ఇంటర్నెట్. మరి అసలు ఏంటి ఇంటర్నాట్, ఇంటర్నెట్ సమస్య అంటే, సో ఇంటర్నెట్ ఈజ్ ఇంటర్ అండ్ ఎన్ఈటి కదా, బట్ ఇంటర్నాట్ INTERNAUT. సో ఇంటర్నాట్ అంటే అర్థం ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ ఇంకా ఆస్ట్రోనాట్. సో ఈ టూ వర్డ్స్ నుంచి వచ్చిన గ్రీక్ వర్డే ఇంటర్నాట్. మరి ఏంటి అసలు ఇంటర్నాట్ అనే పదం, అంటే ఏదో సృష్టించిన పదమా లేదా డస్ ఇట్ రియలీ హ్యావ్ ఎ మీనింగ్ అంటే, యా ఇట్ రియలీ హ్యావ్ ఎ మీనింగ్. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ అండ్ దీనికి అర్థం ఏంటి అంటే ఇట్స్ ఎ ట్రావెలర్ హూ ఎక్స్ప్లోర్స్ డిజిటల్ వెబ్. అబ్బా, టికెట్ లేని ప్రయాణం అనమాట. సో మామూలుగా ఆస్ట్రోనాట్స్ అన్ని ప్లేసెస్కి తిరుగుతారు కదా, బట్ ఈ ఇంటర్నాట్స్ ఏం చేస్తారు అంటే కూర్చున్న చోటు నుంచి కదలకుండా, లైక్ అయితే మన అందరం కూడా ఇంటర్నాట్స్ అనే చెప్పచ్చు. సో దీనిలో పోటీ పెడితే చాలామందికి అవార్డులు కూడా వచ్చేస్తాయేమో. అయితే ఇంటర్నాట్స్ ఏం చేస్తారు అంటే ఉన్న ప్లేస్ నుంచే డిజిటల్ వెబ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. సో 24 గంటలు ఆ ఫోన్లో అక్కడ, అంటే లైక్ సంథింగ్, ఏదో ఒక టాపిక్ మీద దే కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ వీళ్ళనే ఇంటర్నాట్స్ అంటారు. అండ్ ఎస్, ఈరోజు అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంటర్నాట్ డే. మరి ఈ ఇంటర్నాట్ డే అసలు ఎవరు స్టార్ట్ చేశారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు, ఇంటర్నెట్ అనేది లైక్ అ వెరీ గ్రేట్ ఇన్వెన్షన్ కదా. అంటే లైక్ ఇదివరకు ఏదైనా తెలుసుకోవాలి అంటే లెటర్ రాయడం, బుక్స్ చదవడం వాజ్ ద ఓన్లీ సోర్స్. కానీ ఇంటర్నెట్ వచ్చాక దాన్ని పాజిటివ్గా ఉపయోగించడం పక్కన పెట్టి, ఇందాక చెప్పినట్టుగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా దానికి అడిక్ట్ అయిపోతున్నాం. సో దట్ ఈజ్ వన్ బ్యాడ్ థింగ్. చాలామంది అంటే పేరెంట్స్ కంప్లైంట్ అండ్ పిల్లల కంప్లైంట్, అందరి కంప్లైంట్ కూడా అనమాట. పిల్లలేమో పేరెంట్స్ ఎక్కడ పట్టించుకుంటున్నారు, ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు అన్నారు. పేరెంట్స్ ఏమో మా పిల్లలు మాత్రం మాతో ఎక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు అంటారు. సో వాట్ ఎవర్, తప్ప ఎవరిదైనా అవనివ్వండి, ఆల్రెడీ ఈ దూరం అయితే వచ్చేసింది ఈ ఫోన్స్ వల్ల. సో విష్ మళ్ళీ ఆ దూరం తగ్గి ఆ ప్రేమలు మన మధ్యన పెరగాలి అని చెప్పి. మరి అలా పెరగాలి అంటే ఇదిగోండి, ఈ జాను ఫిలింల లాగా శర్వానంద్ లాగా ఫోన్ పక్కన పెట్టేసి ట్రిప్పులకి వెళ్తే ఉంటుంది. ఆహా, అంటే అఫ్ కోర్స్ దిస్ వాజ్ అట్ సోలో ట్రిప్, అంటే ఈ ఫిలింలో తను వెళ్ళింది బికాస్ హీస్ ఏ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. బట్ అలా కాకుండా ట్రిప్స్కి వెళ్ళినప్పుడైనా ఫోన్ని పక్కన పెట్టండి, సో దట్ ఆ మెమరీస్ అన్నీ మనకి ఎప్పుడూ పదిలంగా ఉంటాయి. అండ్ ఎస్, మీకోసం జాను ఫిలింలోని ఈ లవ్లీ ట్రాక్ అయితే వినిపించేస్తున్నాను. ఆ తర్వాత ఇంటర్నాట్స్ అంటే మన గురించి తెలుసుకుందాం. స్టూడియో టు వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అచల్ కుందా. అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, ఇంతకీ ఏంటి ఈ ఇంటర్నల్ డే? అసలు ఇదే హిస్టరీ ఏంటి? దానిలోకి వెళ్ళిపోదామా. సో 1989లో బ్రిటిష్ సైంటిస్ట్ టిమ్ బ్యానర్స్లీ ఫస్ట్ వెబ్సైట్ని క్రియేట్ చేశారు. అంటే లైక్ ఇప్పుడు మనం www. అని చెప్పి టైప్ చేస్తూ ఉంటాం కదా. అఫ్ కోర్స్ ఇప్పుడు టైప్ చేయట్లేదు బికాస్ ఈ లింక్స్ అనేవి మనకి యాక్సెస్లోకి వచ్చేసాయి కాబట్టి. సో అలా ఆయన ఫస్ట్ టైం 1989లో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేస్తే అది 1990లో లైవ్లోకి వచ్చింది. ఐ మీన్ లైక్ వెబ్సైట్ ఆపరేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది, అయితే అది వారి కంపెనీ వరకే యూసేజ్లో ఉండేది. సో ఇప్పుడు మనకి మన కంపెనీ లాగిన్ అయ్యి మనం డీటెయిల్స్ అన్ని చూసుకుంటాం కదా అలా. కానీ 1991 ఆగస్ట్ 23న పబ్లిక్ కూడా ఇది యాక్సెస్ చేసే విధంగా ఈ వెబ్సైట్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ అందుకే ఈ డేకి అంత ఇంపార్టెన్స్. సో ఫర్ ది ఫస్ట్ టైం 1991లో ఎగ్జాక్ట్లీ ఈ డే అంటే ఆగస్ట్ 23న పబ్లిక్ అంతా కూడా ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేసే అవకాశం కలిగించారు. సో ఇట్స్ ఆబ్వియస్లీ అ రిమార్కబుల్ డే కదా. అంటే తొలిసారి జనరల్ పబ్లిక్ కూడా దీన్ని యూజ్ చేయడం ఆర్ సంథింగ్ ఇలాంటిది ఒకటి ఉంటుంది అని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ డేని ఇట్లా అంటే చరిత్రలో నిలిచిపోయే ఈ డేని ఆనర్ చేస్తూ ఇంటర్నాట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, దీని గురించి ఇంకా తెలుసుకుందాం. అంటే అసలు ఇది ఏ వెబ్సైట్ అండ్ ఎవరు స్టార్ట్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా. బట్ రైట్ నౌ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్. మేబీ హీరో సూర్యకి ఈ సన్ అండ్ సూర్య ఈ ఎస్ అనేది ఎంతో కలిసి వచ్చే పేరు అనుకుంటా. అందుకే గజనీలోనేమో సంజయ్గా అండ్ ఇప్పుడు విశ్వనాథన్ సన్స్లో కూడా మళ్ళీ సంజయ్గా మన ముందుకు వచ్చారు. అండ్ ఇప్పుడు చూస్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఆ సన్ అన్న పేరు కూడా అంటే విశ్వనాథన్ సన్స్ మేబీ సెంటిమెంట్ ఏమో. అందుకే మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో ఎస్ రైట్ నౌ అయితే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మనం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో అండ్ ఎస్ ఈ రోజు ఇంటర్నాట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్, ఇంటర్నాట్ అంటే మనమే అండి. హూ ఆర్ ఇంటర్నాట్స్ అంటే ఎప్పుడు కూర్చుది వెబ్సైట్లో అలా డిజిటల్ మీడియాలో విహరిస్తూ ఉండే మనం అందరూ కూడా ఇంటర్నాట్స్. అండ్ ఇంతకీ ఈరోజు ఫస్ట్ వెబ్సైట్ని పబ్లిక్కి యాక్సెసిబుల్ చేసిన రోజు సందర్భంగా ఈ ఇంటర్నెట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని చెప్పాను. అయితే ఇంతకీ లాంచ్ అయిన ఆ ఫస్ట్ వెబ్సైట్ ఏంటో తెలుసా? info.cern.ch. సో సిఈఆర్ఎన్ అంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్. సో అంటే ఇది యూరోపియన్ లాంగ్వేజ్ లాటిన్లో ఉంటుంది యాక్చువల్లీ. సో సిఈఆర్ఎన్ అని వచ్చింది అందుకని చెప్పి. అయితే స్విట్జర్లాండ్ దగ్గరున్న జెనీవాలో ఉన్న ఈ సిఈఆర్ఎన్ మొదట తన వెబ్సైట్ని పబ్లిక్కి యాక్సెస్ ఇచ్చిన ఈ రోజు, అండ్ ఇంకా ఆ తర్వాత ఇంటర్నెట్లో వచ్చిన మార్పులు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి 2013 నుంచి ఈ ఇంటర్నెట్ డే సెలబ్రేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ వెబ్సైట్ 91లో అయినప్పటికీ, సో వీ షుడ్ ఆనర్ ఇట్ అని చెప్పి సిఈఆర్ఎన్ వారు అండ్ ఇంకా మిగిలిన సంస్థలన్నీ కూడా కలిపి 2013 నుంచి ఈ ఇంటర్నెట్ డే అనేది సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ మధ్యకాలంలో మేము ఎప్పుడు వినలేదే అని అనుకుంటున్నారా? సో ఎస్, దీనికి కూడా ఒక రీజన్ ఉంది. అదేంటో తెలుసుకుందాం. బట్ అందుకన్నా ముందు తండ్రిల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం స్టే ట్యూన్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఎస్, వై తండ్రిల్లో సాంగ్ నాకు గుర్తొచ్చింది అంటే, ఇందాక ఎలా అయితే జాను ఫిలింలో ఫోన్ పక్కన పెట్టేసి హీరో వెళ్ళిపోయాడు హ్యాపీగా, అలానే తండ్రిల్లోలా సముద్రంలోకి వెళ్ళే ఆ వేటాడడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా చేపల వేటలకు వెళ్ళిన వాళ్ళకి అసలు ఫోన్ ఉండదు, ప్రాపర్ సిగ్నల్ కూడా ఉండదు. ఇఫ్ యూ సీ ఈ ఫిలింలో మనకి హీరో పాపం హీరోయిన్తో కనెక్ట్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడతాడో, ఆ ఫోన్ని అక్కడ ఇక్కడ ఇక్కడ పెట్టి సో సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో రియల్లీ మనకి అవైలబుల్గా చేతిలో ఫోన్ ఉండడం వల్ల దానికి అవసరం ఉన్నా లేకపోయినా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం. బట్ రియల్ నెసెసిటీ ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ అవి లేకపోవడం వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో సి ఇలాంటి సిట్యుయేషన్స్ చూసినప్పుడే విల్ అండర్స్టాండ్. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ తుఫాన్ హెచ్చరికలు అవి వచ్చినప్పుడు కూడా మన రేడియో న్యూస్ మీద ఆధారపడి ఎంతమంది ఉంటారో, సో అప్పుడు ఆ టైంలో వాళ్ళు పెట్టిన మెసేజెస్ కానీ రియల్లీ ఇట్స్ అంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ ప్లాట్ఫామ్ని ఈ రేడియో వల్ల ఇంతమంది విని ఇట్లా ఇట్స్ సో యూస్ఫుల్ ఫర్ దెమ్ అన్నట్టు. సో ఎస్, మరి ఇంకా తెలుసుకుందాం మన ఇంటర్నెట్ డే గురించి. బట్ అందుకనే ముందు తండేల్ ఫిలింలోని లవ్లీ ట్రాక్ స్టేజ్ ఉంటుంది వివిద్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ నందా, అండ్ మనము నాం జోర్గా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ ఎస్, ఈరోజు ఇంటర్నెట్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు స్టార్ట్ చేశాక ఇందాక చెప్పినట్టుగా మొదట అంత ఫేమస్ అవ్వలేదు, బట్ 2016లో ఫేస్బుక్ వాళ్ళే స్వయంగా 25 ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్వెన్షన్ అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీని మెన్షన్ చేశారు టిమ్ బర్నర్స్లీ గురించి. అంటే 1991లో ఆయన ఈ ఫస్ట్ వెబ్సైట్ లాంచ్ చేశారు కదా, సో అప్పటి నుంచి 2016కి అంటే 25 ఇయర్స్ ఆఫ్ ఇట్స్ ఇన్వెన్షన్ అని చెప్పి ఒక స్పెషల్ స్టోరీ మెన్షన్ చేయగా, నిజంగానే ఈ డిజిటల్ ఎరాకి నాంది పలికిన అప్పటి బర్నర్లీ ఇన్వెన్షన్ అందరూ కూడా గుర్తిస్తూ 2016 నుంచి ఈ ఇంటర్నెట్ డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే లైక్ ప్రీవియస్లీ ఆల్సో ఇట్ ఎగ్జిస్టెడ్, బట్ ఎప్పుడైతే ఫేస్బుక్ ద్వారా వీళ్ళు స్వయంగా ఫేస్బుక్ వాళ్ళే ఈ పోస్ట్ పెట్టడం జరిగిందో అప్పటి నుంచి అందరూ మేబీ ఆలోచించడం స్టార్ట్ చేశారు. సో నిజంగానే కదా 1991 అంటే బ్యాక్ దెన్, సో అప్పట్లోనే వాళ్ళ ఆ ఇన్వెన్షన్స్ ఇవన్నీ ఎందుకు చేస్తారు, ఏదో వాళ్ళ గొప్ప కోసం అనుకుంటున్నారా? కాదు, ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి థింగ్స్ అన్నీ ఈజీ చేసి ఇవ్వడానికి, అంటే వాళ్ళు మళ్ళీ ఇంత కష్టపడకూడదు అని చెప్పి వాళ్ళు నిజంగా ఇంత కృషి చేసి ఇవన్నీ కూడా మనకు అందించడం జరిగింది. మరి వారి సేవల్ని గుర్తించకపోతే ఎందుకు చెప్పండి? అండ్ దాట్స్ వై వీఆర్ సెలబ్రేటింగ్ ఆగస్ట్ 23 యాజ్ ఇంటర్నెట్ డే. సో యస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒకే ఒకడు ఫిల్మ్ నుంచి ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.
1: Shaka laka baby, shaka laka baby.

0: E poi, adios, amigo.
1: సో ఎస్, మరి ఇంటర్నెట్ పేరుతోటి ప్రేమ అది అని మోసపోకండి. ముందు లైఫ్లో సెటిల్ అయితే అమ్మాయిలే వచ్చి మీ వెనకాల పడతారు.

మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రేడియో. మనం నా జోరుగా హుషారుగా ప్రోగ్రామ్లో ఇంటర్నెట్ డే గురించి తెలుసుకుంటున్నాం. సో ఎస్, అండ్ వై దిస్ ఇంటర్నెట్ డే ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్ అంటే, ఇప్పుడు ఏ పని అండ్ ఇంకా మనం ఏ పర్చేస్ చేసినా కూడా మనం ఈ ఇంటర్నెట్ని యూజ్ చేయడం అయితే కంపల్సరీ అయిపోయింది, ఈవెన్ పేమెంట్స్ కూడా. సో ఐ థింక్ దిస్ ఈజ్ అన్అవాయిడబుల్. అండ్ ఇంకో విషయం, మనకి గ్లోబల్ సస్టైనబుల్ గోల్స్ ఉంటాయి కదా, సో గ్లోబల్ సస్టైనబుల్ గోల్ 9ని ప్రమోట్ చేస్తూ సేఫ్ ఇంటర్నెట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఐసీటీ, సేఫ్ ఇంటర్నెట్ అండ్ ఐసీటీ మన ముందుకి తీసుకొస్తున్నందుకు ఈ టెక్నాలజీని అభినందిస్తూ మనం సెలబ్రేట్ చేసుకునే ఈవెంటే ఈ ఇంటర్నెట్ డే. సో సస్టైనబుల్ గోల్

స్కిల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలిసిందే. బికాజ్ అవి కేవలం ఒక దేశానికి కాదు, మొత్తం మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఈ సస్టైనబుల్ గోల్స్ అనేవి మనకి ఒక దిక్సూచికలా ఉన్నాయి. సో అందుకని చెప్పి దానిలో సస్టైనబుల్ గోల్ 9ని ప్రమోట్ చేస్తుంది ఈ ఇంటర్నెట్ డే. అండ్ మోడర్న్ టెక్నాలజీ, ఈ కామర్స్, సైంటిఫిక్ రీసెర్చ్, ఇలా ఎటు చూసినా ఎన్నో ఉపయోగాలున్న ఈ ఇంటర్నెట్ని మంచి విషయాలకి మాత్రమే ఉపయోగిద్దాం. అండ్ ఇందాక చెప్పినట్టుగా సో ఇంటర్నెట్లో చీట్ చేయడం అండ్ ఇంకా మనం మోసపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ప్లీజ్ బీ అవేర్. అండ్ కేరింత ఫిలిం గుర్తుందా? పాపం మామ్నా అంటూ శ్రీకాకుళం నుంచి వచ్చిన హీరో, అది కాదు బావనా, తను నాకు ఇష్టమని చెప్పింది బావనా అని చెప్పి పాపం ఎంతో అమాయకంగా ఆ అమ్మాయికి మనీ వేసేయడం, అంటే ఈ చాటింగ్లో పరిచయమైన వాళ్ళకి. సో దయచేసి ఎవరూ కూడా ఇలా మోసపోవద్దు. సో ఇందాక పుష్పలో మన పుష్ప చెప్పినట్టుగా ఎర్రచందనం చీర రంగు కడితే అండ్ ఆ 7 రంగుల దుద్దులు పెడితే ఎవరైనా ఆ వయసులో అందంగానే ఉంటారు. సో ఈ పైపైన మేరబుల్కి మోసపోకండి. అండ్ ఎస్, జస్ట్ బీ అవేర్. అండ్ అందుకే ఈ ఇంటర్నెట్ డేని మనం సెలబ్రేట్ చేస్తాం, అంటే లైక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మనం మోసపోకూడదు, అండ్ ఈ టెక్నాలజీని పాజిటివ్గానే మనం వాడుకోవాలి అని చెప్పి. అండ్ ఎస్, మంచి విషయాలకి దీన్ని ఉపయోగిద్దాం అండ్ లెట్స్ మేక్ వరల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి కేరింత ఫిలింలోని ఈ బ్యూటిఫుల్ ట్రాక్ తోటి ఈనాటి జోరుగా హుషారుగాని ఎండ్ చేసేద్దాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అర్జెల్. అండ్ ఎస్, ఒక 2 మెసేజెస్ వచ్చేసాయి, ఫినిష్ చేసేద్దాం. జ్యోతి కొర్నేపాడు నుంచి, హలో జ్యోతి. అండ్ ఇంకా కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్ థ్యాంక్స్ ఫర్ ది గుడ్ టాపిక్ అంటూ ఉన్నారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, డబ్బు డబ్బు డబ్బు అర్థం కాలేదా? కంప్యూటర్లో అంతా ఓకే అని చెప్తూ మెసేజ్ పంపించారు. సో ఎస్, మరి డబ్బైనా మన ఫీలింగ్స్ అయినా ఏదన్నా కానీ ఊరికే ఎవరికి ఇవ్వకూడదు అండ్ మోసపోకూడదు. సో జస్ట్ బీవేర్ ఆఫ్ ఇట్. అండ్ మీకోసం ఈ లవ్లీ ట్రాక్ ఫ్రమ్ ద ఫిల్మ్ కేరింతా, స్టే ట్యూన్డ్.

అక్కడ బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సు నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, వివిధ దేశాల ప్రతినిధులు, అధికారులు సైకిల్ తొక్కారు. స్నేహంతో ఐక్యమై క్రీడలతో అనుసంధానమవుదాం అనే నినాదంతో బ్రిక్స్ దేశాల మధ్య స్నేహం, ఫిట్నెస్, క్రీడా సౌభ్రాతృత్వాన్ని చాటే విధంగా ఈ వేడుకను నిర్వహించారు. ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన ఈ వేదికపై యువతులు యోగాసనాలు ప్రదర్శించారు. సైక్లింగ్ ద్వారా ఆరోగ్యం, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కొత్త సిమ్ల జారీ విషయంలో ఆపరేటర్లు కఠిన వైఖరిని అవలంబించాలని టెలికాం విభాగం సూచించింది. ఒక వినియోగదారుని పేరు మీద ఇప్పటికే 9 సిమ్లు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి అందుకు తగ్గట్లుగా సాంకేతిక, సంస్థాగత చర్యలు చేపట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఒక అధికారిక సర్క్యులర్లో ఆదేశించింది. భారతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు సెప్టెంబర్ 1 నుంచి భౌతికంగా బోర్డింగ్ పాస్ను వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని ఇమిగ్రేషన్ అధికారులు నిన్న వెల్లడించారు. ఈ పత్రంపై స్టాంపింగ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి బదులుగా విదేశాలకు ప్రయాణించేవారు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ బోర్డింగ్ పాస్ను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, వివరాలను పరిశీలించుకొని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులు సమర్పించవచ్చని చెప్పారు. జాతీయ జూనియర్ అక్వాటిక్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు యజ్ఞసాయి, పావనిల జోరు కొనసాగుతోంది. ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న టోర్నీలో వీళ్ళిద్దరూ నిన్న తలో రజతం గెలిచారు. అండర్ 16 బాలుర 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ రేసులో యజ్ఞసాయి, అండర్ 18 బాలికల 200 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో పావని 2వ స్థానంలో నిలిచారు. టోర్నీలో మొత్తంగా యజ్ఞసాయి 2 రజతాలు, 2 కాంస్యాలు గెలవగా పావని 1 రజతం, 2 కాంస్యాలు సాధించింది. భారత్ శ్రీలంక జట్ల మధ్య 2వ టెస్టు మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 2 టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: మీరు విన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజయల్ నంద అండ్ స్టూడియోలో సమయం 10:05, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. సో ఎస్, హరివిల్లు ప్రోగ్రాంలో ఏ మాత్రం లేచేయకుండా ముందైతే ఒక ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తూ ఉన్నాను. అండ్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, అది డబ్బులు కాదమ్మా అంటున్నారు, అది డబ్బులు కాదని తెలుసండి, ఇప్పుడు అడిగే క్వశ్చన్కి సంబంధించింది కాబట్టే అలా చదివాను. అసలు మీరు కంప్యూటర్ వాళ్ళం కదా అని చెప్పి ఆ తరం వాళ్లే అంత స్పీడ్గా ఉంటే ఈ తరం వాళ్ళకి అర్థమవుకుందా ఎలా ఉంటుంది చెప్పండి. ఎనీవేస్, ఇవన్నీ అంటే ఈ మెసేజెస్ అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ క్వశ్చన్ అయితే అడేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఇంటర్నెట్ డే గురించి ఇంత మాట్లాడుకున్నాం కదా, అండ్ తరచుగా ఉపయోగించే www. అని చెప్పి ఎన్నో వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం పోతిన లేస్తే. ఇంతకీ ఆ www ఫుల్ ఫామ్ ఏంటి తెలిస్తే గనక మాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మా షో వింటున్నారో, సో మా వాట్సాప్ నెంబర్ 8662488144, 8662488884. సో ఫాస్టెస్ట్ ఫింగర్ లాగా ఫాస్టెస్ట్ ఆన్సర్ నేను ఇక్కడ క్వశ్చన్ అడగగానే స్క్రీన్ పైన ప్రత్యక్షం అయిపోయింది. సో విశ్వజ్ఞ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. సో విశ్వజ్ఞ నువ్వు అసలు సూపర్ అబ్బా, అండ్ ఇంకా ఆన్సర్స్ వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎవరు అంటే జ్యోతి కొన్నేపటి నుంచి రైట్ ఆన్సర్ పంపించేసింది, సూపర్. ఎలా అయినా ఈ జనరేషన్ వాళ్ళు అనిపించుకున్నారు మీరు. అండ్ యస్ ఫ్రెండ్స్, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, www. అని చెప్పి మనం ఎప్పుడూ టైప్ చేస్తాం కదా, ఇందుకే ఆ www ఫుల్ ఫామ్ ఏంటి. సో దానికి ఆన్సర్ మీకు కనుక తెలిస్తే నాకు మెసేజ్ పంపించేసేయండి. అండ్ యస్ ఫ్రెండ్స్, మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
6: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ 7:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
2: శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR

0: లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ రాజ్యాల్కింద మన్మునం హరివిల్లు ప్రోగ్రాంలో. అండ్ ఎస్, నేను అడిగాను www. అని ఎప్పుడు టైప్ చేస్తాం కదా వెబ్సైట్స్, మరి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో ఎస్, చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి ఇప్పటికీ. సో 20+ మెసేజెస్, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో.

సింగర్స్ శిష్ల వేణుగోపాల్ తాత గారు, క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ వచ్చేసింది కదా అంటున్నారు. నేను అడిగింది www. ఫుల్ ఫామ్ ఏంటి అనండి. మీరు www అని పంపిస్తే ఎలా, దాని ఫుల్ ఫామ్ నాకు ఎలా అర్థమవుద్ది చెప్పండి. సో ఎస్, ఇదే అండి ఆ చిన్న జనరేషన్ గ్యాప్. అండ్ ఎస్ మురళి గారు, హాయ్ అల్కనంద గారు అంటున్నారు. హాయ్ అండి, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రాజు ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అప్పల్ రాజు గారు పేడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎలా ఉన్నారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, నేను సూపర్ గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, జగిత్యాల జిల్లా బుగారం నుండి తిరునగరి ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెల్లూరు జిల్లా నుంచి ఎవరు అంటే సౌషీర్ అండ్ ఇంకా శ్రవణ్ కుమార్. సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్ సో రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు నేను చదువుతున్న వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్, చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారో. హై జాబ్లవ్వ, గుడ్ మార్నింగ్, నాకు ఆన్సర్ తెలీదు కానీ ఒక రాయి వేసి చూస్తాను అంటున్నారు. గట్టిగా తగిలిందండి రాయి. అంటే రైట్ ఆన్సర్ ఎవరు అంటే, ఇంతకీ టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎం చంద్రశేఖర్ కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాల్యం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. అయ్యయ్యో, మీరు RWW లోకి వెళ్ళిపోయారా? సో www. అంటే మన ఇంటర్నెట్ కి సంబంధించింది. అండ్ ఇంకా పొరెంకి నుంచి వీర్ రాఘవమ్మ రేఖసాయి అండ్ మోనిక, మాకు చాలా రోజులు ఎఫ్ఎం రాలేదు. ఓకే, చాలా దిగులుగా ఉంది వినకపోతే, ఇప్పుడు వచ్చేసింది అనుకుంటున్నాను కదా. సో పాస్ట్ని వదిలేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే నందు, సో రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా విఆర్ బాబు అంబాపురం బెజవాడానా? ఓకే, బీజడీఏ అంటే యాక్చువల్గా బెజవాడ కదా, మరి అంబాపురం ఎక్కడుందో నాకు తెలీదు బెజవాడలో. ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ లిజనర్స్ అందరికీ కూడా అట గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఎంఎస్ దుర్గారావు గారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అలానే మేము ప్రేమికుల రోజు ఫిల్మ్ చూసినప్పుడే మాకు తెలుసు మేడం ఆన్సర్ అంటున్నారు. మీరు స్మార్ట్ అండి, గుర్తుపెట్టుకున్నారు అప్పటి నుంచి. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్. అసలు ఇది మాకు తెలీదా అంటూ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఎవరెవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ నేమ్స్ అన్ని చదివేస్తున్నాను. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ఎవరు అంటే పి వెంకటరత్నం గారు వింజామూరు నెల్లూరు నుంచి. హాయ్ అండి ఆర్జాలకృంద గారు, నిన్నటి నుంచి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి 10 to 5 వివిధ భారతి ఇస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ఓకే సూపర్ అండి, సో ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి వెంకటరత్నం గారు. అండ్ వెల్కమ్ టు బీబీ ఫ్యామిలీ. అండ్ ఇంకా ఓకే ఎం నరేష్, నరేష్ గారు నేను బాగున్నాను కానీ ఆన్సర్ బాగాలేదు అంటే అర్థమైపోయింది కదా, సో కొంచెం డీవియేట్ అయిపోయింది అనమాట ఆన్సర్. అండ్ ఇంకా నిరుపమ గారు హైదరాబాద్ నుంచి ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎలమరు నుంచి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్. నేను ఇంకా అనుకున్నాను ఇప్పుడు ఓన్లీ లైక్ మనకి యాప్స్ వచ్చేసాయి కదా, సో పెద్దగా వాడట్లేదు అని చెప్పి. సో తెలిసి చెప్పారో తెలుసుకుని చెప్పారో, మొత్తానికైతే నాకు కావాల్సిన ఆన్సర్స్

సాయి అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. నందుజీ, వరుణ్ వచ్చేళ్ళారు, ఇంకా సూర్య కూడా ఇప్పుడే వచ్చారు అంటున్నారు. ఓకే అండి, సో ఇద్దరిని ఒకేసారి రమ్మని చెప్పండి, ఎందుకంటే నాకు హరివిల్లును కూడా చూడాలని ఉంది. ఆయన మాత్రం రావట్లేదు అండ్ ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఓకే ఇందులో WWW అంటే అని ఆయన నన్నే అడుగుతున్నారు, శిష్యుల వేణుగోపాల్ దత్త గారు. నా క్వశ్చన్ అదే అండి, WWW అంటే ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, సో అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఆ ఆన్సర్ తెలిస్తే గనక నాకు పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, వీళ్ళు పాపం ఎంతో సిన్సియర్గా ఆన్సర్ పంపించారు, మరి ఏమైందో తెలీదు, మళ్ళీ డిలీట్ చేశారు. సో అసలు యుద్ధంలో గెలిచామా ఓడామా అని కాదు, అసలు యుద్ధం చేశామా లేదా అన్నది ముఖ్యం. మరి అందుకే మీరు మళ్ళీ మీ ఆన్సర్ పంపించేసేయండి. అబ్బా ఏమన్నా కంపేర్ చేశానా? అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అంటున్నారు. నేనండి మీ ఆర్జే అల్కనంద. సో ఆర్జే గారు అని పెట్టారు అలా బ్లాంక్ వదిలేసి. సో మీరు ఆన్సర్ పంపించేసేయండి, పేరుది ఏముంది కానీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, అల్కనంద బంగారు తల్లి ఆన్సర్ ఈజ్ అంటూ, ఓకే ఎంత ప్రేమగా పిలిచారండి, బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ నెక్స్ట్ ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి. ఓకే సో ఇక్కడ నెల్లూరు వైబ్స్ అయితే మామూలుగా లేవు, బికాస్ ఇందాక మనకు లిజనర్ చెప్తున్నారు కాబట్టి భలే ఉన్నాయండి కార్యక్రమాలన్నీ నిన్నటి నుంచి వింటున్నాము నెల్లూరు ద్వారా అంటున్నారు. ఓకే సో నెల్లూరు ఫ్యామిలీ అందరికీ కూడా వెల్కమ్ టు మన వివిధ్ భారతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే, గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఓకే ఆన్సర్ మరి క్వశ్చన్ వినలేదు అనుకుంటున్నాను, నేను ఈ మెసేజెస్ అన్ని ఫినిష్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే సో లెట్స్ సీ, వీర రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ పొరంకి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు పట్టుకున్నారు, ఆన్సర్ పట్టుకుని రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. సో ఎస్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. ఎస్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ పంపించకండి, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 10:23, నేను నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ ఎస్ WWW ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్. అండ్ ఎస్ మరి వరల్డ్ వైడ్ వెబ్ తొలిసారిగా స్టార్ట్ అయింది August 23rd, 1991, అండ్ అందుకే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ డే. అండ్ అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయిన రోజు August 23rd, అదైతే మనకి తెలిసిందే, అంటే మళ్ళీ లైక్ ల్యాండింగ్ అయిన రోజు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? సో ఎస్ దీని గురించి ఇంకా మీకు క్లూజ్ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, బట్ రైట్ నౌ అయితే డైరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ముందుగా నాకు ఆన్సర్ పంపించేసేయండి. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488141, 8684888814. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని పంపించేసేయండి. అండ్ యస్ సూపర్, ఆల్రెడీ ఆన్సర్స్ ఆన్ ద వే ఇక్కడ వచ్చేసాయి, బట్ మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ఛాంపియన్ స్టూడియో టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమున్నాము హరివెల్లు కార్యక్రమంలో. అండ్ ఎస్, నేనైతే అడిగేశాను చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలిసిందే. ఎస్ చెప్పేసాను ఈరోజు స్పెషల్ ఏంటి అని, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అని చెప్పి. బట్ అంతకన్నా ముందు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అంటారా? బికాస్ ఇక్కడ ఆల్రెడీ 35+ మెసేజెస్ ఉన్నాయి. ఏదన్నా మన ఇండియాకి సంబంధించి అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఇలాంటి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ గురించి అడిగినప్పుడు ఇన్ని ఆన్సర్స్ వచ్చినప్పుడు ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అంటే సినిమా హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవి కాకుండా ఇలా మన దేశం గురించి అడిగినప్పుడు రైట్ ఆన్సర్స్ పంపిస్తే అబ్బా ఆ కిక్కే వేరబ్బా అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్, చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సో జ్యోతి ఫ్రమ్ కొర్నేపాడు, ఇది కూడా అంతే, ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నానో లేదో ఆన్సర్ పంపించేసింది జ్యోతి. సో సూపర్ జ్యోతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పి వెంకటరత్నం గారు, ఓకే వెంకటరత్నం వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మువ్వల్ కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. సో అసలు నేను రైట్ ఆన్సర్ అని చదవక్కర్లేదు బికాస్ అందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ విజయ పరమేశ్ గుంటకల్ నుంచి. సో ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఇంకా టైంతో సహా పంపించారు, దట్ సో స్వీట్ అండి. సో 2:35 అంటే మధ్యాహ్నం 2:35 న్యూషాల్కి అని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌరీష్. అండ్ శ్రావణ్ కుమార్ అనంతపురం నుండి టైలర్ రమేష్. అండ్ ఇంకా మెకానిక్ వెంకటచలపతి గారు పంపించేశారండి. అండ్ ఇంకా వీర్ రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ పోరంకి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శుభోదయమండి అంటున్నారు కోడుమూరు నాగేళ్ళ విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ. సో ఎస్ ఆల్మోస్ట్ అండి అందరూ రైట్ ఆన్సర్సే. మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నందు విజయవాడ నుంచి, అనంతపురం నుండి అనురాధ గారు కూడా టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బండారు త్రిమూర్తులు గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ ఇంకా కమ్తమ్ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడి, ఎస్ అండి అందరూ రైట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట, ఓకే. సో ఎస్ ఇంకా చాలా ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? యాక్చువల్గా చంద్రయాన్ 3 నేను అడిగిన క్వశ్చన్, సో ఆ డేట్ ఉంది కదా, ఆ రోజు లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఆగస్ట్ 23న సౌత్ పోల్ అంటే చంద్రుడి మేరి సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడం జరిగింది. అండ్ ఎస్ ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ, సో ఇట్లా సౌత్ పోల్ మీద ఇట్లా చంద్రయాన్ 3ని పంపించి లాంచ్ ల్యాండ్ అయ్యేలాగా చేయడం. అండ్ అందుకే ఇది ఒక హిస్టారిక్ డే. అండ్ 2003 ఆగస్ట్ 23న ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. అండ్ అందుకే మనం అప్పటి నుంచి కూడా నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్ ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఇంకా పంపించండి. అండ్ అయ్యో మా ఆన్సర్ ఎక్కడ ఇంకా చదవలేదు అనుకుంటున్నారా? ఎస్, ఇంకా మీతో పాటు చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి మా వాట్సాప్ నెంబర్ 8662488144 8662488144. సో ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఎస్ ఇప్పుడైతే ఆకాశమే నీ హద్దురా ఈ ఫిలిం నుంచి టైటిల్ ట్రాక్ మీ అందరి కోసం. స్టూడియో టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఈ పాటలో నిజంగా లైక్ ఎవరైతే ఆ టీంలో వర్క్ చేశారో ఐ థింక్ ఇట్ విల్ హిట్ హార్డ్ అని చెప్పి. బికాస్ చంద్రయాన్ 3 కోసం వాళ్ళు అంటే మనం చూసేది ఆ లాంచ్ లైవ్లో ఎలా వెళ్తుంది ఆర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా లేదా అని చెప్పి, బట్ దీని వెనకాల ఎంతమంది కృషి ఉంటుందో అండ్ అది లాంచ్ అయ్యి ల్యాండ్ అయ్యే వరకు వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారో

జస్ట్ లైక్ మనకి థియరీ చదువుకోవడం వేరు, ప్రాక్టికల్ వేరు కదా. సో వాళ్ళు అంతా అరేంజ్ చేసి అది లాంచ్ చేశాక మళ్ళీ ల్యాండింగ్ అయ్యే వరకు కూడా, అది ఎలా అయితే మన పిల్లలు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారో, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆ టీమ్ అందరికీ కూడా. సో ఇస్రోలో ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి వర్క్ చేశారో, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. అండ్ దీనిలో నాట్ ఓన్లీ జెన్స్, ఆడవాళ్ళు కూడా ఉండడం ఈ టీంలో, సో దట్స్ అమేజింగ్. అండ్ ఆ టీం అందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ, ఇప్పుడైతే ఆకాశ్ మీ నిహద్రా ఫిల్మ్ నుంచి ఈ టైటిల్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనం హర్విల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, ఇంకా ఇక్కడ 20+ మెసేజెస్ ఎస్ ఫినిష్ చేసేస్తానండి, బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ కి ఇన్ని వండర్ఫుల్ ఆన్సర్స్ రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సతీష్ ధవన్ అని కూడా పంపించారు. ఓకే, దట్ సో స్వీట్ అండి. అండ్ ఇంకా నరేష్ మెర్సీ విజయ గారు ముసాపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటారు. సాంగ్స్ ఓకే అండి, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ పెద్దపారిపూడి నుండి ఎలమర్ నుండి వీరబాబు గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే, విఆర్ బాబు అజిత్ సింగ్ నగర్ అంబాపురం విజయవాడ నుంచి. ఓకే, ఇందాక అంబాపురం ఎక్కడుంది అన్నాను కదా, బెజవాడలో, అందుకని చెప్పి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా ఓకే, చందు మెసేజ్ పంపించారు, క్వశ్చన్ వినలేదంట. సో నేను అడిగాను చంద్రయాన్3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. సో చాలా క్విక్గా మీరు ఆన్సర్ పంపించేసేయండి, బికాస్ ఇక్కడ ఇంకొక 12 మెసేజెస్ ఉన్నాయి, ఆ చదివేలోపు మీ ఆన్సర్ వచ్చేసేయాలి. అండ్ క్యాదరి వీరేష్ రాజౌలి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొన్ని కొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారు. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హలో బంగారు తల్లి అంటూ పెద్ద కూతురు వచ్చింది అంటున్నారు, పెద్ద కూతురు వచ్చింది కానీ ఆన్సర్ కూడా పంపించేసేయండి చిన్నమ్మాయి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ వీళ్ళెవరో కానీ ఫన్నీ క్వశ్చన్స్ అయ్యండి అంటున్నారు. ఫన్నీ క్వశ్చన్స్ అయ్యడానికి మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి సందడే సందడి ఉంది. సో సందడే సందడికి మీరు ట్యూన్ అయితే ఫన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ సందడి చేయొచ్చు. బట్ ఇదైతే హరివిల్లు, అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్ అండ్ మీరు దానికి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు అండ్ పంపిస్తూనే ఉన్నారు అండ్ ఐ నో దాట్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పి జానకీరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ అండి. సో దట్స్ సో స్వీట్, అందరూ కూడా లైక్ టైంతో సహా పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈరోజు ఆ హార్టీ వెల్కమ్. సో ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ, వాళ్ళు కూడా అదే మెసేజెస్ పంపిస్తూ ఉన్నారనమాట. అండ్ హాయ్ డైలక్విన్ గారు అంటూ మన టాపర్ ఆఫ్ ది బ్యాచ్, అంటే ఎప్పుడు లైక్ ఏ క్వశ్చన్ అడిగినా సరే లైక్ అన్ని యాంగిల్స్లో మనకి ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడు కూడా అలానే పంపించారు. నేను 1 వర్డ్ ఆన్సర్ అడిగితే ఎస్ఏ ఆన్సర్ అంటే లైక్ అసలు చంద్రయాన్1 ఏమైంది, 2 ఏమైంది, 3 ఏమైంది, ఇట్లా అన్నీ కూడా. సో ఈ చంద్రయాన్3 ల్యాండ్ అయ్యి రోవర్ బయటకు రాగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాను, ఇది నిజమండి అంటున్నారు. ఎస్, దట్ సో స్వీట్. ఇంతకే అర్థమైపోయింది కదా ఎవరో, సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మోమ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఇంటర్నెట్ డే హ్యాష్ట్యాగ్ డే ఆంధ్రకేసరి గురించి అడుగుతారేమో ప్రశ్నలు అనుకున్నాను, వాటన్నిటి గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా, అందుకని చెప్పి ట్విస్ట్ అనమాట దీని గురించి అడిగాను. అండ్ ఇంకా నెల్లూరు సింహపురిలో కూడా వివిధ భారతి వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్. ఓకే, సో ఇలానే మెసేజెస్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు. ఓకే, ఒక గంటలో 2 ప్రశ్నలు మాత్రమే అడిగి ప్రోగ్రామ్ ని పూర్తి చేయడం మీకు మీరే సాటి అంటే మరి మీరు ఇన్ని మెసేజెస్ పంపించేస్తే ఎలా అండి, నాకే పని తగ్గుతుంది. జస్ట్ ఒక 3-4 మెసేజెస్ చదివేస్తే మీ మంచి కోసం కోరుకున్న మీరు అర్థం చేసుకోవట్లేదు, అంతే తాతారావు గారు, అంతే, మంచికి రోజులు లేవు. సో జోక్స్ అపార్ట్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ లతా సుహాస్ హొసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్ మర్సి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ పేరు ఓకే నాకు అన్నీ గుర్తున్నాయి. సో చందు పంపించారనమాట. నేను ఒక ఎయిర్

స్పేస్ స్టూడెంట్ అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరబ్బా ఈ మెసేజ్ పంపిస్తుంది? త్రిమూర్తుల గుప్తా గారు. ఓకే, ప్రతి మెసేజ్లో కూడా అలినంద బంగారు తల్లి అట్లా అంటూ పంపిస్తూ ఉంటాము కదా అంటూ ఉన్నారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, మీరు ఎలా పిలిచినా మీ ప్రేమాభిమానం అయితే మాకు అర్థమవుతుందండి. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ నుంచి, ఈరోజు షో బాగుంది అన్నారు నరేష్ మెర్సి గారు. ఈ మెసేజ్ ఎందుకు చదవని తెలుసా? మీరు రైట్ ఆన్సర్ పంపించారు కాబట్టి. అండ్ ఇంకా అలినంద గారు స్వాగతం అండి. సో ఈ రోజంతా సందడే సందడి అనమాట అంటూ సత్తపట్టి రాము పుష్ప రాజర్షి ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి పంపించేశారు. అండ్ హాయ్ గలగల పారే, ఐ మీన్ మాట్లాడే అలకినంద అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. హైదరాబాద్ నుంచి నిరుపమ గారు, థ్యాంక్ యూ నిరుపమ గారు. అండ్ యస్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 10:46:33. సో ఏమాత్రం లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి తెలుగులో ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు ఫిలింఫేర్ అవార్డు లభించింది? సో జాగ్రత్తగా వినండి, ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా ఫిలిమ్స్కే వచ్చింది. బట్ నేను అడుగుతుంది, తెలుగులో ఏ చిత్రానికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు గాను ఫిలింఫేర్ అవార్డు లభించింది? అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్కి, అంటే నేను అడిగాను చంద్రయాన్ 3 ఎప్పుడు మనకి లాంచ్ అయింది అని, ఇంతకి నువ్వు రైట్ ఆన్సర్ అన్నావు, ఆన్సర్ రివీల్ చేయవా అని అనుకుంటున్నారు పాపన్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఎస్, ఆ హిస్టారిక్ డే అయితే మనం అందరం మర్చిపోం కదా. ఎగ్జాక్ట్లీ మనకి ఈ లాంచింగ్ చంద్రయాన్ 3 అనేది ఎప్పుడు జరిగింది అంటే జూలై 14, సో మధ్యాహ్నం 2:35. అండ్ అది సేఫ్గా ల్యాండ్ అయింది ఆగస్ట్ 23, 2023. సో ఈ మధ్యలో మనమైతే న్యూస్లో అప్డేట్స్ చూస్తున్నాం కానీ, బట్ ఇందాక చెప్పినట్టుగా ఆ టీమ్ అందరూ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అదే ఒక టెన్షన్లో ఉండుంటుంది, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అని చెప్పి. బికాజ్ కొంచెం ఆ చేంజెస్ ఏది జరిగినా సరే మొత్తం మిషన్ అంతా కూడా అటు ఇటు అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఇది వాళ్ళ సొంత ప్రోగ్రాంలా భావించి డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ. అండ్ ఎస్, ఈరోజు సింగర్ కేకే గారిని కూడా గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి మరి కేకే పాడిన ఈ లవ్లీ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి ఏ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డు తెలుగులో లభించింది, అంటే తెలుగులో ఆయనకి ఫిలింఫేర్ అవార్డు లభించింది ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అందించినందుకు? సో క్లూ కూడా ఇచ్చేస్తాను, ఆల్రెడీ 10:48 అయినందుకు, బికాజ్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. క్లూ ఏంటి అంటే, అది వెంకటేష్ ఫిలిం అండ్ క్లైమాక్స్లో అనే మ్యూజిక్ వస్తుంది కదా, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీమ్స్గా కూడా వాడుతున్నారు, సో ఆ సినిమాకి అనమాట. అండ్ యస్ ఫ్రెండ్స్, ఆన్సర్స్ తెలిస్తే మెసేజ్ పంపించేసేయండి. అండ్ నెల్లూరు వాసుల కోసం ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్ రిపీట్ చేస్తాను, బికాజ్ కొత్తగా వింటున్నారు అని చెప్పారు కాబట్టి. సో హలో నెల్లూరు పీపుల్, మా వాట్సాప్ నెంబర్ 8664-6648-14. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్ని కూడా పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మరి కేకేని గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ స్టేడియం ఉంటుంది వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జే అలకినంద.

సో ఎస్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. సో బ్యూటిఫుల్ ట్రాక్ వింటున్నారు కదా. సో రియల్లీ మిస్ కేకే గారు ఎన్ని వండర్ఫుల్ సాంగ్స్ మనకి అందించారో, ఎస్పెషల్లీ తెలుగులో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, నేను అడిగాను ఏంటి అంటే, ఎస్ఏ రాజ్కుమార్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు ఒక తెలుగు ఫిలింకి. సో అది ఏ చిత్రం అని చెప్పి. సో ఎస్, రైట్ ఆన్సర్స్ పంపించిన నేమ్స్ అన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా చదివేయాలి, బికాజ్ ఆల్రెడీ 10:53 అయిపోయింది కాబట్టి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పాటలు అన్నీ కూడా బాగుంటాయి, ఏదో ఒక రాగం ఫీమేల్ వర్షన్ అయితే ఇంకా బాగుంటుంది అని. ఎస్, ఎస్పెషల్లీ ఆ లైన్ మీరు పంపించింది, అమ్మ అని పిలిచే ఆ తొలి పలుకుల జ్ఞాపకమే, అమ్మ అని అమ్మే లాలించిన జ్ఞాపకం. సో సో స్వీట్ అండి. అండ్ ఈ పాటకి ఆన్సర్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ ఇంకా పంపించకండి, బికాజ్ ఆన్సర్ ఆల్మోస్ట్ రివీల్ చేసేసాను కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు సింహరాశి అంటున్నారు. సో సింహరాశి ఆన్సర్ అయితే కాదండి, ఎందుకంటే బయటికి ఇంత గట్టిగా చెప్పేశాను కాబట్టి. అనంతపురం నుండి రమేష్ అండ్ ఇంకా వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. ఇంకా మురళీ గారు, సో నా వాయిస్ బాగుండడం, పాటలు పాడడం ఇదంతా కాదండి, ఆన్సర్ పంపించండి. నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి, నెక్స్ట్ టైం కనుక మీరు ఆన్సర్ పంపిస్తే అప్పుడు నేను పాట పాడతాను. అండ్ నెక్స్ట్ జ్యోతి కొన్నేపాడ నుంచి, సో ఇవాళ హ్యాట్రిక్ కొట్టింది అనమాట, అంటే అన్ని ఆన్సర్స్ చెక్కచక్క పంపించేసి. దస్తగిరి సంధ్య ప్రొద్దుట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రంగాచార్యులు. హిందూపూర్ నుంచి శ్రీకాళహస్తి మహత్యం అంటూ పంపించారు, బట్ కాదండి, ఆన్సర్ చెప్పేస్తాను మరికొద్దిసేపట్లో. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తన్పల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే, నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ జనార్దన్ కందూరు నుండి, ఓకే రైట్ ఆన్సర్. లతా సుహాస్ హొసకోట నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, ఎలమర్ నుంచి వీరబాబు గారు. అయ్యో, మీ పేరు చదివానండి, పెద్దపార్పూడి అని కూడా చదివాను. మీరు మధ్యలో రేడియో నుంచి అలా వెళ్ళొస్తే నేను ఏం చేయగలను చెప్పండి. అండ్ ఇప్పుడు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే, పెద్దపార్పూడి మండలం ఎలమర్ నుంచి వీరబాబు గారు. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి వస

అంతం అంటూ పంపించారు. ఓకే, సో వెంకటేష్ గారిది అన్నాను కాబట్టి మేబీ వసంతం అనుకున్నారేమో, బట్ కాదండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూర్ నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. మంచి పాటలు వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. వెల్కమ్ తాతారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఇయర్తో సహా అంటే ఏ ఇయర్లో రిలీజ్ అయింది ఆర్ అవార్డ్ వచ్చింది అని కూడా పంపించేశారు. సాయి పవన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ చెన్నై, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ క్లూ వల్ల అరే ఆ క్లూ పట్టుకుని నేను ఆన్సర్ పంపించాను అంటున్నారు ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే అయ్యో కొనుగొండ్ల రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. ఎంత కష్టం వచ్చిందండి, పెళ్లి సినిమానా లేదా శుభాకాంక్షలు సినిమానా మీరే ఏదో చూస్ చేసుకోండి అన్నారు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో, ఆల్రెడీ 10:56 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ సాయి గణేష్ రైట్ ఆన్సర్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం. అయ్యయ్యో అసలు శ్రీనాథ్ గారు ఏం చేశారో తెలుసా, చంటి సంక్రాంతి డి మల్లేశ్వరి మొత్తం గుర్తునే అన్ని పంపించేశారు వెంకటేష్ గారిది. బట్ యాక్చువల్లీ నో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ అంటున్నారు. ఎవరండి ఇది, హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మీరు ఆన్సర్స్ పంపించాలండి, నేనేం రెస్పాన్స్ ఇస్తాను మీరు ఆన్సర్ పంపించకుండా. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసేయండి. నెక్స్ట్ ఎవరు అంటే సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్, విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ పెళ్ళి హడావిడిలో వినలేకపోయాను అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, బట్ థర్డ్ క్వశ్చన్కి క్యాచ్ చేసి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే సింహపురి ఆకాశవాణి కేంద్రంలో కూడా వస్తున్నాయి, సో చాలా సంతోషంగా ఉంది అల్క్నంద గారు అంటూ మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా వినీత్ పుట్టినరోజు కూడా అంటున్నారు. ఎస్ వినీత్ అండ్ ప్రేమదేశంలో పాట పాడింది కూడా కేకే గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో సాంగ్ ఎస్ ప్లే చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్రెడీ 10:57. అండ్ ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. నరేష్ మెర్సీ విజయ ముసపేట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీనా విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, జాన్సన్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఇంకా నేను చాలా తక్కువగా ఫిల్మ్స్ చూస్తానండి అంటూ మెసేజ్ పంపించారు చందు. అవునా అండి, సో మూవీస్ చూడక్కర్లేదండి, అవార్డ్స్ వచ్చినప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళకి కష్టపడే అవార్డ్ వచ్చింది కదా. అండ్ ఇంకా విజయ్ పర్మేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఎన్ని మెసేజెస్ వచ్చినా విసుక్కోకుండా నవ్వుతూ ఎంతో ఓర్పుగా అందరు మెసేజెస్ చదువుతున్న మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అంటున్నారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గుర్తించినందుకు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ జ్యోతి కొర్నేపాడు నుంచి బై బై అక్క అంటుంది, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ యూ టూ. ప్రసాద్ గారు నెల్లూరు నుంచి, నేను కూడా న్యూ జాయినర్ అంటారు. ఎస్ నెల్లూరు వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి, ఇలానే మెసేజెస్ పంపిస్తూ ఉండండి ప్రసాద్ గారు. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు ఎం నరేష్ మెర్సీ. ఎస్ ఎస్ వస్తా ఎప్పట్లానే వచ్చేస్తాను. అండ్ చాలా హ్యాపీ నెల్లూరులో కూడా మై ప్రోగ్రామ్స్ వస్తున్నందుకు అంటున్నారు లక్ష్మీనారాయణ గారు. ఎస్ ఫ్రెండ్స్ ఇన్ని మెసేజెస్ వచ్చాయి అండ్ అలానే మనకి నెల్లూరు వాసులు కూడా జాయిన్ అయ్యారు, దట్స్ రియలీ హ్యాపీ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎస్ ఫ్రెండ్స్ ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే వెంకటేష్ అండ్ సౌందర్య గారు నటించిన రాజా ఫిలిం. సో రాజా ఫిలిం గాను ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు ఎస్ఐ రాజ్ కుమార్ గారు. అండ్ ఎస్ ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మార్నింగ్ నుంచి మెసేజెస్ పంపించిన లిజనర్స్ అందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాట్స్. అండ్ ఈరోజు ఐ మీన్ లైక్ ఇప్పటితో అయితే ఈ షోకి నేను ఒకటేటైపై చెప్పేస్తున్నాను, బికాస్ నెక్స్ట్ ఆర్జే సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అండ్ స్టూడియోలో టైం అయితే 11:00 మీకోసం అయితే ఇప్పుడు వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్, స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఈరోజు తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రత

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 50% సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో ట్రంప్ ప్రతిపాదించిన షరతులు ఆమోదయోగ్యం కావని, తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కానీ కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి కానీ సిద్ధంగా లేమని చెప్పారు. ప్రస్తుతం తాము అమెరికాతో యుద్ధంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. కొత్త సిమ్ల జారీ విషయంలో ఆపరేటర్లు కఠిన వైఖరి అవలంబించాలని టెలికాం విభాగం సూచించింది. ఒక వినియోగదారుని పేరు మీద ఇప్పటికే 9 సిమ్లు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి అందుకు తగ్గట్టుగా సాంకేతిక సంస్థాగత చర్యలు చేపట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఒక అధికారిక సర్క్యులర్లో ఆదేశించింది. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండు టెస్టుల ఈ సిరీస్లో మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి టెస్టులో సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ను రెండవ మ్యాచ్లో ఏకంగా 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్లోనూ 95 పరుగులకే కొప్పుకొలింది. దీంతో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేయడంతో బంగ్లాపై ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఒక లవ్లీ సాంగ్తో ఈరోజు మన షోని స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేస్తున్నాను, అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

హాయ్, హలో, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్, అండ్ స్టూడియోలో టైం 11:05:57. అండ్ నేనైతే వచ్చేసాను ఈరోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అప్ టు 5:00 వరకు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నారు అండ్ సాంగ్ ని పాడింది అలప్రాజు ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారి జయరాజ్. అండ్ మనమున్నాం సినిమా కబుర్లలో. ఓరి దేవుడా అండ్ డ్రాగన్ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత అశ్వథ్ మారిముత్తు డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మూవీ చేయబోతున్నారు అనమాట. యాక్చువల్గా ఈ కాంబినేషన్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ లెంత్ ఎంటర్టైనర్స్ తీస్తారు ఈ డైరెక్టర్ అయితే, అండ్ సూపర్ స్టార్ రజనీ ఇన్ ఈ డైరెక్టర్ కాంబినేషన్ అనగానే నాకు కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అండ్ టైటిల్ కూడా రివీల్ చేశారు ధర్మన్ అనమాట, మరి తెలుగులో ఏం పెడతారో తెలియదు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం మన తెలుగు హీరో యాక్ట్ చేయబోతున్నారు అనమాట రామ్ పోతినేని. మరి చూద్దాం ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్ గారు. అది సంగతి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు సినిమా కబుర్లలో మాట్లాడుకుందాం విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ ఒక లవ్లీ సాంగ్ ఫ్రమ్ ద మూవీ గణేష్ నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మికీ జమేర్ అండ్ ఈ పాటను పాడింది నరేష్ అయ్యర్. ఈ పాట మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

మికి జమీర్ అండ్ సాయి శివాణి పాడిన లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ముకుందా నుంచి ప్లే చేస్తాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది మికి జమీర్ అండ్ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అండ్ మన్మునామ్ సినిమా కబుర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి అని అంటే పటాస్, F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఎస్, అనిల్ రావిపూడి గారు ఈసారి ఆ ఇద్దరిని కలిపారనమాట. ఎవరా ఇద్దరు అంటే విక్టరీ వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్. హీరోయిన్స్ ఎవరో తెలుసు కదా, కీర్తి సురేష్ అండ్ కృతి శెట్టి. అండ్ టైటిల్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు, జనవరి 12 విడుదల. దానికి సంబంధించి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు మన అనిల్ రావిపూడి స్టైల్లో, అంటే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. జనవరి 12 విడుదల అనేది డేట్ కాదు, ఐ మీన్ డేట్ కూడా అండ్ దట్ టు టైటిల్ కూడా, జనవరి 12 విడుదల అనేది టైటిల్. అది మరి బావబామర్ది సౌజన్యంతో అంట క్యాప్షన్ అయితే. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ సంక్రాంతికి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం చాలా విశేషాలు సినిమాలకు సంబంధించి సినిమా కబుర్లలో. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం సినిమా కబర్లలో. నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్, కొరియన్ కనకరాజ్ తో కంబ్యాక్ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్. మరి నెక్స్ట్ మూవీ ఏంటి, ఎవరితో తెలుసా, తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్తో. అండ్ దట్ టు ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అంట. యాక్చువల్గా చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజ్ది ఒక డిఫరెంట్, ఒక యూనిక్ స్టైల్ ఆయన ఫిల్మ్ మేకింగ్ అంతా కూడా. బట్ ఈసారి లవ్ స్టోరీని ఎంచుకున్నారు. చూద్దాం మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఉండబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది. ఇంకా మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టూడియో.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా సినిమా కబుర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్, నీ స్నేహం ఎంతమందికి ఫేవరెట్? చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది నాలాగా. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అండ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో వచ్చిన క్లాసికల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. అంటే ఈ ఎంటర్టైనర్ని మళ్ళీ థియేటర్స్లో వాచ్ చేసే ఛాన్స్ మళ్ళీ వస్తుందన్నమాట. ఎస్, మీరు వింటుంది నిజమే, సెప్టెంబర్ 19th రీరిలీజ్ చేయబోతున్నారంట ఈ మూవీని. మరి ఎమోషనల్ రొమాంటిక్ మూవీని మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు సెప్టెంబర్ 19th. అది సంగతి అండ్ స్టూడియోలో

టైం 11:46. ఇది ఈరోజు సినిమా కబుర్లు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్గా 2:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ప్రకాశం భవన్లో ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనోత్తులపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, విజయకుమార్ ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ప్రకాశం పంతులు మనందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు

యనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు రేపు క్రీడా పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినట్లు అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తొలుత సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ కొంతసేపటి తర్వాత అధికారులు దాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రకంపనల వల్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 50% సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో ట్రంప్ ప్రతిపాదించిన షరతులు ఆమోదయోగ్యం కావని, తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కానీ కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి కానీ సిద్ధంగా లేవని చెప్పారు. ప్రస్తుతం తాము అమెరికాతో యుద్ధంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో భారత్ 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు, యశస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. 2 టెస్టుల ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:54. అండ్ ఈ టైం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తానని చెప్పాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, సో అది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వెంట్రుక అనేది దాదాపు 100 grams వరకు బరువును మోయగలవంట. అంత స్ట్రాంగ్గా ఉంటాయి మరి అదేంటో. చాలామందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ఇప్పటికీ నాకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, మీకు రెయిన్బో తెలుసు కదా, అంటే మన రెయిన్బో ఛానల్ కాదు, మీ రెయిన్బో మన ఇంద్రధనస్సు తెలుసు కదా, అలాగే మూన్బో తెలుసా, ఎప్పుడైనా విన్నారా? యాక్చువల్గా పగలే కాదు, నైట్ టైమ్స్ కూడా రెయిన్బో అనేది ఏర్పడుతుంది, వాటినే మూన్బో అని కూడా పిలుస్తారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఊపిరి నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందామని చెప్పాను. మన చైల్డ్హుడ్లో అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్టూన్స్ అని చెప్పొచ్చు ఆ కపుల్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్.

ఏవైతే ఉన్నాయో అవి మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్. ఎంతమందికి గుర్తున్నాయి? ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండ. మిక్కీ మౌస్ తెలుసు కదా, సో తన పార్ట్నర్ అయిన మిన్నీ మౌస్ ఈ టూ క్యారెక్టర్స్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అప్పుడు వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, సన్ సర్ఫేస్ ఉంటుంది కదా ఉపరితలం, దాని మీద కంటే మెరుపులోని టెంపరేచర్ అనేది 5 times ఎక్కువ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, హాట్ అండ్ కోల్డ్ వాటర్ను ఏదైనా ఒక బౌల్ అంటే ఒక పాత్రలో పోసేటప్పుడు ఆ సౌండ్లో డిఫరెన్స్ అనేది డెఫినెట్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఈసారి మరి ట్రై చేయండి, అంటే హాట్ వాటర్ పోసేటప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట, అలాగే కోల్డ్ వాటర్ పోసేటప్పుడు ఇంకొక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట. ఈసారి అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్ ఏంటో. ఈసారి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ టైమ్ స్టూడియోలో 12:22:44 మనం ఉన్నాం. మీకు తెలుసా ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేస్తాను వింటూ, స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్న మీకు తెలుసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ వింటూ స్టూడియోలో టైం 12:29:40. మరికొద్దిసేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా 12:40 కలుద్దాం. మీకు తెలుసాలో వింటూ స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్లో

0: అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరీ దునియా మే అప్నీ అలగ్ పెహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని, ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూమెంట్లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి, ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని, దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో, కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన, ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ, ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు, వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం 23 ఆగస్టున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు.

0: అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయే. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత, సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:41:20. మనుషుల కనుబొమ్మల మధ్య ఉండే ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్కి ఇంగ్లీష్లో ఒక పేరుందనమాట, అది గ్లాబెల్లా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత అందమైన నది ఏంటో తెలుసా? కొలంబియాలో.

రాష్ట్రంలోని కెనో క్రిస్టల్స్ అనేది జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే ప్రవహించే ఈ నదిని లిక్విడ్ రెయిన్బో అని కూడా పిలుస్తారు. మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు మాట్లాడుతున్నాం. బనానా అంటే అరటి పండును హ్యాపీ ఫ్రూట్ అని పిలుస్తుంటారు. ఎందుకు అని అంటే అందులో ఉండే ట్రిప్టాఫాన్ వల్ల. అంటే ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీ హార్మోన్గా పిలిచే సెరటోనిన్గా చేంజ్ అవుతుంది. దీనివల్ల మనకు పాజిటివ్ ఫీల్ కలుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేసారు ఎప్పుడైనా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే అరటి పండు తినడం వెంటనే, అండ్ దట్టు చక్కెరకి వెళ్ళి తింటే ఇంకా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం మనం చాలాసార్లు వినే ఉంటాం, చూసే ఉంటాం, బట్ తమ పెట్ డాగ్స్కి నచ్చలేదని చెప్పిన ఒకే ఒక రీజన్ వల్ల దాదాపు 54% అమెరికన్స్ వాళ్ళ పార్ట్నర్స్తో విడిపోతున్నారని చెప్పి ఒక సర్వేలో తేలిందనమాట. అంటే వాటి పెట్ డాగ్స్కి నచ్చలేదని చెప్పి, ఆ పార్ట్నర్ నచ్చలేదని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారంట. అండ్ దట్టు ఆ పర్సంటేజ్ అనేది 54% ఉందంట. అది మరి ఇలాంటి రీజన్స్ కూడా విడిపోతారంటే అది మామూలు విషయం కాదు. ఎనీవే స్టూడియోలో టైం 12:50:45, బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఈరోజు మీకు తెలుసా, ఎగ్జాక్ట్గా 1:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన ధీరాల గురించి వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సదస్సు రెండవ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైంది. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ప్రారంభమైన ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్తో పాటు వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలని వివరించారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ, బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించామన్నారు. బ్రిక్స్ ప్రతినిధులంతా పాల్గొని సైక్లింగ్ను ఆస్వాదించారని చెప్పారు. ప్రధాని మోదీ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దాదాపు 1800 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని, 50 లక్షల మంది యువత సండే ఆన్ సైక్లింగ్లో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ప్రకాశం భవనంలో ఆయన విగ్రహానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనోతులపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, విజయ్ కుమార్, ఇతర ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా

గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

తిరుపతిలోని తారకరామా స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రముఖ క్రీడాకారిణి రజనీలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి 14,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి రేపు పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు, ఎస్ఎస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యతలో ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:10 అండ్ ఈ టైం ధీరా టైం. సో వనిత అంటే ఫ్యామిలీ అండ్ సొసైటీకి వరలక్ష్మి లాంటిది. అందుకే ఆడపిల్లకు భారతీయ సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అండ్ అంతేకాదు, శాంతి సౌభాగ్యాలు విరసిల్లే ప్రతి చోట లక్ష్మీ కళ ఉట్టిపడుతుందని చెప్పడంలోనే అతివ ప్రాముఖ్యం డెఫినెట్గా అర్థమవుతుంది. అసలు లక్ష్మి అంటే కేవలం సిరి సంపదలే కాదు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, విజయం ఇవన్నీ కూడా. అండ్ వీటన్నిటినీ వరాలుగా కురిపించే దేవతామూర్తే వరలక్ష్మి. మరి ఆ దేవత ఎక్కడో కాదు, ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. మరి ఆ వరాలేంటో చూద్దాం, ఆ దేవత ఇచ్చే వరాలేంటో. ఈ టాపిక్ పైన ఈరోజు ధీరాలో మాట్లాడుకుందాం. చాలా విశేషాలు, బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

విండు ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:15:29. మనమునాం ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను. ఆ దేవత, ఆ వరలక్ష్మి ఎక్కడో కాదు, మన ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది అని చెప్పి. అంటే తొలి పొద్దు పొడవగానే ఇంటిని క్లీన్ చేసే అమ్మాయి, పిల్లల్ని రెడీ చేసి భోజనం పెట్టి బడికి పంపే ఇల్లాలు, అండ్ ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని టైంకి ఆఫీస్కి పరుగుపెట్టే ఎంప్లాయీ కూడా. అంతేనా కాదు, స్కూల్లో స్టూడెంట్కి పాఠాలతో పాటు బ్రతుకు పాఠాలు నేర్పే టీచర్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ వరలక్ష్మిలే కదా. పురాణాల ప్రకారం ఆనాడు మహాలక్ష్మి విష్ణుపత్నిగా చేసిన గొప్ప కార్యాలకు ఇప్పుడు ఇంట్లో మగవలు చేసే బాధ్యతాయుత కర్తవ్యాలకు ఏమాత్రం తేడా లేదు అని అనిపిస్తుంది. అంతేకాదు, ఇంటిని నందనవనంగా మార్చే గృహలక్ష్మి అట్ ఏ టైం విభిన్న పాత్రల్ని కూడా పోషిస్తుంది. భార్యగా, తల్లిగా, కోడలిగా ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది. అంతేనా, తమ ఇంటిని పూజ గదిగా చేంజ్ చేసుకుంటుంది. ప్రేమతో తను నిర్వర్తించే ప్రతి పనిని పూజగానే భావిస్తుంది. సో అంటే మగువలు చేసే పనులన్నీ ఇటు కుటుంబానికి అటు సమాజానికి సుఖశాంతుల్ని డెఫినెట్గా ప్రసాదిస్తాయని చెప్పొచ్చు. ఇంకా దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. మనకి రకరకాల లక్ష్ములు, అంటే జ్ఞానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఇట్లా చాలామంది ఉన్నారు కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. అవతారాల గురించి, ఆ ఇల్లాలకి ఎలాగ ప్రతిబింబిస్తాయని చెప్పి మాట్లాడుకుందాం ఈ టాపిక్ పైన, ఇంకా ధీరాలు. బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత, ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్గా 1:20 ప్రాంతీయ వార్తలు కూడా ఉంటాయి. తర్వాత 1:30 కలుద్దాం మళ్ళీ మనం ధీరాలు, ఈ టాపిక్ పైన మాట్లాడదాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million youth join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we

0: All are join every Sunday on cycling and save our health.
1: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15వ తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15వ తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15వ తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15వ తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8,537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకొని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్ళి 50,000 రుణం తీసుకోవడం జరిగినది. దాన్ని కంతుల వారీగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్గా కట్టుకొని ఇప్పుడు 2,00,000 వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈరోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి, దేశభక్తికి, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునిపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ది చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతులు చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా

0: నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజన స్వామి మాట్లాడుతూ,
1: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన ఆవశ్యకం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట్ర హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:32 అండ్ మనమున్నాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం ఆ వరలక్ష్మి మన ఇంట్లో ఉన్న వరలక్ష్మి అని చెప్పి. మరి మన ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఏ రకంగా వరలక్ష్మి ఏం వరాలు ఇస్తుంది అనేది మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటే అంటే జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి చెప్పే కదా. ఎస్, మగవలు తమ ధైర్యం జ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పాలి. అండ్ ఇంటిని ఎంత ఎఫిషియెంట్గా అంటే మేనేజ్ చేస్తున్నారో ఆఫీసులను కూడా అంతే ఎఫిషియన్సీతో నడుపుతున్నారని చెప్పాలి. నెక్స్ట్ ఆరోగ్యలక్ష్మి ఆనందలక్ష్మి, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిద్ భారతి FM 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా ధీరాలో మాట్లాడుకుంటున్నాం ఒక టాపిక్ పైన, అంటే మన ఇంట్లో ఉన్న ఈ ఇల్లాలు ఎవరైతే ఉంటుందో, ఈ స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వరలక్ష్ములతో సమానం అని చెప్పి.

సో జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి ఆనందలక్ష్మి. చెప్పాలంటే మానసిక శారీరక ఆరోగ్యం ఆనందమే ముఖంలో లక్ష్మీ కళను ప్రసాదిస్తుంది, అవునా కదా? అసలు లక్ష్మీదేవిని ఆనందదాయిని ఆరోగ్యప్రదాయిని అని కీర్తించడంలోని అంతరార్థం కూడా ఇదే అన్నమాట.

అన్నమాట. నిజానికి ఇది స్త్రీకి చాలా చాలా అవసరం. అసలు వరలక్ష్మీ వ్రతాన్ని లోకానికి పరిచయం చేసిన చారుమతికి మానసిక దృఢత్వం చాలా ఎక్కువ. తన ఆశయాల్ని కోల్పోకుండానే కుటుంబం సమాజం కోసం శ్రమించే స్త్రీమూర్తే ఆదర్శమని నిరూపించింది చారుమతి. అండ్ ఇప్పటి తరం మగువలు చారుమతికి ఏమాత్రం తీసిపోవడం లేదని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అప్పటి తరం మహిళల్లా త్యాగమే జీవిత లక్ష్యంలా కాకుండా తమ కోసం తాము జీవించాలన్న స్పృహతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. అవునా కదా? ఇంకా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత. వింటూ సెట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:47:20. సో ఆరోగ్య లక్ష్మి, ఆనందలక్ష్మి మాట్లాడుకున్నాం, అండ్ నెక్స్ట్ ఐశ్వర్య లక్ష్మి. అసలు లక్ష్మికి మరో పేరు సిరి అనమాట. అంటే ఈ తరం అమ్మాయిలు ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్, బిజినెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ఇలా అన్నిటి గురించి గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి, ఇంకా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది మన ధీర, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే, వరలక్ష్మి అని అనగానే ఎక్కడో వైకుంఠంలో ఉన్న వరలక్ష్మిని పూజించండి, కానీ మన ఇంట్లో ఉన్న మన లక్ష్మీదేవుల్ని కూడా డెఫినెట్గా గౌరవించాలి, మన సొసైటీలో ఉన్న అందరి లక్ష్మిని కూడా గౌరవించాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. ఎస్పెషలీ మన మగాళ్ళకి చెప్తున్నాను అందరికీ. సో వాళ్ళందరినీ గౌరవించండి, హ్యాపీగా ఉంచండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం, సొసైటీ బాగుంటుంది, ప్రపంచం కూడా బాగుంటుంది. అండ్ 1:48:38 స్టూడియోలో టైం. ఇది ఈరోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్గా 2:00 న్యూస్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఇంగ్లీష్లో, అండ్ 2:30 మళ్ళీ కలుద్దాం మనం సందడే సందడిలో. సందడి చేయడానికి రెడీగా ఉండండి. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. అండ్ స్టూడియోలో టైం 2:30:59. అండ్ ఈ టైం మన ఫేవరెట్ టైం సండేస్, అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 08662 4888 14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫేవరెట్ సామెత, చాలామందికి తెలిసే ఉంటుంది. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కాబట్టి ఇది అడుగుతున్నాను. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ అని సామెత ఏంటది? తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ, ఏంటి ఆ కాయ? తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన సాంగ్ ని పాడింది అనిరుద్ధ్ రవిచందర్ ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుండి ప్లే చేశాను. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ కిషోర్, సూపర్ ఫెస్ట్ ఓకే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ శుభోదయం అని అంటూ నల్లపాడు నుంచి గుంటూరు నుంచి పంపించారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్రిష్ గారు, మీరు మాకు కొత్త పరిచయం, మాకు మీరు కొత్త పరిచయం. నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ద్వారా నిన్న నుంచి సూపర్గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్నీ అని అంటూ మీ జోష్ చూస్తుంటే ఈరోజు మాకు 5 వరకు రిలేలో మంచి సండే స్పెషల్ ఇప్పిస్తున్నా. ఓకే లక్ష్మణ్ నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్కి. అండ్ ఆర్జే క్రిష్ సార్ చాలా చక్కగా మంచి మాట్లాడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది, నెల్లూరు సింహపురి ఎఫ్ఎం నుంచి అని అంటూ పి వెంకటరత్నం గారు వింజమూరు నెల్లూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ కాంప్లిమెంట్కి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు క్రిష్ విష్ జాయ్ఫుల్ జల్లీ, ఏదో చాలా పెద్ద మెసేజ్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుబ్రహ్మణ్యం గారు పెద్దనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం, బట్ ఆన్సర్ ఏది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన నమస్కారాలు, మరి సందడే సందడి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఎవరు, ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చదవక ముందు అని అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్ రైట్ ఆన్సర్ కాదు, ఆన్సర్ లేదు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ జీ హౌ ఆర్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చదవక ముందు అని అంటూ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సిఎస్ శ్రీ ఫణి సత్యశ్రీ పంపించారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్.

సరే అండి. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ అరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంగర కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు ములుగురు విజయ్ కుమార్, ఏ విషయమైనా కానీ నేర్చుకునేదాకా బ్రహ్మ విద్య నేర్చుకున్నాక అని అంటారు అని అంట. బట్ అడిగింది సామెత ఇదైతే కాదు. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ కుసుమ అంబట్నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కుసుమ. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, క్రిష్ గారు రాబోయే సందర్శ అందరికీ స్వాగతం పలుకుతూ అని అంటూ, ఓకే ఇందాక పంపించినట్టున్నారు. పెట్ డాగ్స్ వల్ల విడిపోవడం బ్రేకప్, అందమైన నది, కనుబొమ్మల మధ్య ఉన్న ప్లేస్ని గ్లాబెలా అంటారని, ఒకటేమిటి చాలా చక్కని విషయాలు చెప్పారు అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ జానకీజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ చేయండి సందర్శ అందరిలో కూడా. ఆన్సర్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అంటే, అమూల్య నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అమూల్య? అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీతో ఉంటే బాగుంటుంది, ఏదో మ్యాజిక్ ఉంటుంది అని అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎమ్నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాతింటి నుంచి పంపించారు గోర్లకాన్ నుంచి జయమ్మ రమేష్ బాబు వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ జనిదిన్ స్నేహభాని జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ సార్ ప్లీజ్ అండి సింహపురి ఎఫ్ఎం నుంచి వింటున్నాం, ఆన్సర్ ప్లీజ్ అండి. ఓకే ఆన్సర్ డెఫినెట్గా చెప్తాను నేను. అండ్ ఎవరు పంపించారు? పి వెంకటరత్నం గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూసాపేట గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రిష్ గారు బాగున్నారా అంటూ, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి రైట్ ఆన్సర్. అండ్ మీ వాయిస్ సూపర్ సార్ అని అంటూ శివరాజు గారు అనంతపురం నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. సో ఏంటా ఆన్సర్? చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అని సామెత అనమాట. అండ్ మధుప్రసాద్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే సార్ క్వశ్చన్ అండి అని అంటూ, నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాను వెంకటరత్నం గారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ, ఇది కూడా ఒక సామెతే. ఏంటంటే తలంత బలగమున్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ మాటల్లో మర్చిపోయి ఆన్సర్ అనేసానంట. ఓకే క్వశ్చన్, ఓకే ఎనీవే క్వశ్చన్ రిపీట్ చేశాను, ఆన్సర్ చెప్పాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగాను కాబట్టి సెకండ్ క్వశ్చన్ నుంచి పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. 0866-2488-14 ఈ నెంబర్కి ఇప్పుడు ట్యూన్ చేసిన ఎవరు వింటూ ఉంటే, ఇప్పుడు ట్యూన్ చేసిన వాళ్ళు. సో సెకండ్ క్వశ్చన్ అంటే తలంత బలగమున్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

అదనమాట సంగతి, సింగిల్ గా ఉంటే అంత ఊపుతో పాడతారు ఏ పాట అయినా. అండ్ 2:45:15 స్టూడియోలో టైం, మనమున్నాం సందడి సందడి. సో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. అమూల్య రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ కదా అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆయిల్ అంట డిఫరెంట్ ఆన్సర్ అబ్బా. ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, వీరశంకర్ రెడ్డా. ఓకే. అండ్ నమస్తే ఆర్జే గారు అని అంటూ ఎర్మిల్ సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు నుంచి, బట్ ఆన్సర్ ఏది. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అందరూ ఉన్న అవసరానికి ఎవరు ఉపయోగంలో ఉపయోగపడరు అని అంటూ పెద్దమోదుగుపల్లి నుంచి కొత్త సామెత చెప్పారు, నేను అడిగిందని కాకుండా పి మాధవరావు గారు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శివాజీరాజు అనంతపురం నుంచి పంపించారు, శివరాజు గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిఖిల్ ఎగ్జాక్ట్ కాదు కాదు కాదు, రాంగ్ ఆన్సర్ కదా నిఖిల్. అండ్ తలుపు క్రిష్ గారు, మీరు మాకు కొత్త పరిచయం, మాకు మీరు కొత్త పరిచయం. లక్ష్మణ్ నెల్లూరు నుంచి, ఆల్రెడీ ఎస్ఎంఎస్ చదివాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మమ్మూ జనిద్దిన్ స్నేహబాణి జనిద్దిన్ రైట్ ఆన్సర్. అలాగే తల మీద నూనె రాసేవాడు లేడంట మాధవి ఆంజనేయులు, కాదు ఇంకొక ఆన్సర్ ఉంది. అండ్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ పెన్ను లేదా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆన్సర్ అయితే అర్థం అవ్వలేదు నాకు, బట్ ట్రై చేస్తాను. అండ్ సూర్యకుమారి పాలకొల్లు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గంగాద్రి ఫ్రమ్ పొంగనూరు నుంచి, బట్ ఆన్సర్ లేదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్. అండ్ గోలకాంత్ దోటి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, తల మీద నూనె పోసేవాళ్ళు లేరు అని అంటూ, బట్ అది కాదు సామెత అయితే. అండ్ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ కర్నూలు స్టేషన్ కూడా వీబీ తెలుగు రావడం లేదు సరిగా అంట, చెక్ చేద్దాం. అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి, తల వెంట్రుకలంత బలగమున్న ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ తిండి జయరాం పది తిరుపతి జిల్లా నుంచి పంపించారు. ఓకే, తిండి అంటూ పంపించారు జయరాం గారు, ఐమ్ సో సారీ. అండ్ రాంగ్ ఆన్సర్. అండ్ మాణికలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి, ఆపదలో ఆదుకునే వాళ్ళు లేరంట, బట్ అది కాదు ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్గా. అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ అని అంటూ పాపారావు గారు రైట్ ఆన్సర్. అండ్ అమూల్య ఏంటి సార్ సింగిలా అని అంటూ, సో సింగిల్గా ఉంటే హ్యాపీ కదా అంటున్నాను. అండ్ హరిలీలా ఫ్రమ్ గాంధీబొమ్మ సెంటర్ నెల్లూరు నుంచి పంపించారు, హాయ్ అండి మాకు వివిధ భారతి కొత్త చాలా బాగున్నాయి, మీరు మాట్లాడే మాటలు అండ్ సాంగ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు సింహపురి రిలే క్రిష్ గారు. నిజంగా మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయినా మీ మాట మాత్రం చాలా స్పష్టంగా వింటున్నాం, మీరు సింగిలా అంత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు, హరిలీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూసపేట గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్ర పంపించారు బట్ రాంగ్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. అలాగే శ్రీధర్రావు గారు కూడుపెట్టేవారు లేరంట, ఆదుని నుంచి కాదు. అండ్ కడప జిల్లా ముదునూరు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ. అలాగే సిఎస్శ్రీ ఫణిశక్తిశ్రీ పంపించారు యూకే నుంచి రైట్ ఆన్సర్. అండ్ శ్రీనాథ్ రైట్ ఆన్సర్. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ కేదరి వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పంపించారు జయన్న అఖిల్ వీళ్ళందరూ, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు ముల్లుగురు విజయ్ కుమార్ రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు, ద ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్ గంగాద్రి ఫ్రమ్ పొంగనూరు నుంచి. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఉట్కూరు నారాయణపేట నుంచి పంపించారు డి అరుణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. సో తలంత బలగమున్న తల కొరివి పెట్టేవాడు లేడు అని సామెత అనమాట ఎగ్జాక్ట్గా. నేను అడిగే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ తెలిస్తే 0866-24-888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ 2:49:39 స్టూడియోలో టైం. మరి మన క్వశ్చన్స్, మన యూనిక్ క్వశ్చన్స్, పెన్ పేపర్ క్వశ్చన్స్ లేకుండా అలా చెప్పండి. సో పెన్ పేపర్ పెట్టుకుని రెడీగా ఉండండి, 10 seconds టైం ఇస్తాను నేను. సో
ఈలోపు వెతుకుతూ ఉండండి, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఒక ఐ మీన్ 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 10 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 6, 1, 9 కలిపితే 10 అని అర్థం వస్తుంది, అండ్ 4, 5, 6 కలిపితే పిల్లి అని అర్థం వస్తుంది, అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణెం అని అర్థం వస్తుంది. ఏంటా వర్డ్ తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ముడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ ఇప్పుడు అడిగిన థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 6, 1, 9 కలిపితే 10, 4, 5, 6 కలిపితే పిల్లి, అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: సౌందర్య.
1: అదన్ మర్జాంగతి ఫ్రమ్ ద మూవీ పెళ్లి సందడి నుంచి ప్లే చేశాను. కొత్త పెళ్లి సందడి ఇది, పాత పెళ్లి సందడి కాదు. 2:54:45 స్టూడియోలో టైం. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పెన్ పేపర్ క్వశ్చన్. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. మూసేపేట గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్, అలాగే కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. అనుకుంటూనే ఉన్నా క్రిష్ నా ఆన్సర్ రాంగ్ అని, తలకొరివి పెట్టేవాళ్ళు లేరని ప్రీవియస్ క్వశ్చన్కి అని అంటూ, 10 లెటర్ వర్డ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెన్ తీసుకునేలోగా క్వశ్చన్ అడిగారు సార్ సార్ అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు. సో అందుకే మళ్ళీ రిపీట్ చేయనా, ఒక ఐ మీన్ ఆల్రెడీ 2 టైమ్స్ రిపీట్ చేశాను. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అందులో 6, 1, 9 లెటర్స్ కలిపితే 10, అండ్ 4, 5, 6 కలిపితే పిల్లి, అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది. ఏంటా 10 అక్షరాల పదం? అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట నుంచి నరేష్ రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు టెక్నాలజీ అంట కాదు, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే బట్ ఆన్సర్ ఈజ్ 9 లెటర్ ఓన్లీ అంట. ఓకే, ఐఎమ్ సో సారీ, మేబీ ఐఎమ్ సారీ, 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ కాదు, అది 9 లెటర్ ఇంగ్లీష్ వర్డే. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. ఎవరు పంపించారు? కావ్య శ్రీకాంత్, ఐఎమ్ సో సారీ. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటే దయచేసి క్షమించండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, బట్ మొత్తానికి ఆన్సర్ పంపించారు చాలామంది. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, అండ్ గద్వాల జిల్లా ఎర్వల్ నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ అనమాట, ఎడ్యుకేషన్ రైట్ ఆన్సర్. చాలామంది పంపించారు బట్ ఎవరు ఐ మీన్ కనిపెట్టారో లేదో. యాక్చువల్గా 9 లెటర్సే ఉన్నాయి, నేనే బై మిస్టేక్ 10 లెటర్స్ అని రాశాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? బహుకాల దర్శనాలు, నేను ఇప్పుడే వచ్చాను. సందడే సందడికి స్వాగతం, సుస్వాగతం. మీ వాయిస్ ఆకాశవాణి శ్రోతల కోసమే పుట్టినట్లు ఉన్నది సార్, అసలు మీ వాయిస్ సూపర్ అన్నట్టు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రామలగౌడ్ నుంచి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్, అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు, ఇది నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు. చాలామంది పంపించొద్దు, ఇంకా నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. మహమ్మద్ ఎం మురహరి యశోద జానకిరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్. యా, నేను అదే అనుకున్నా, 9 లెటర్ ఏగా అని, ఇంకా లాస్ట్ ఎస్సే యాడ్ చేసా 10 అవుతాయని అంట. అందుకే నాకు కొంతమంది ఎడ్యుకేషన్స్ అంటూ పంపించారు, ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్స్ అసలు. అండ్ సురే కుమారి పాలకొల నుంచి దీపం అంట రాంగ్ ఆన్సర్, అండ్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని అనుకోలేదంట శివరాజు గారు, అందుకే అడిగాను నేను. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ మన క్వశ్చన్స్, ఐ మీన్ ఇవి నేను డెఫినెట్గా అడుగుతాను పెన్ పేపర్ క్వశ్చన్స్, ఇవి అడగకండి ఎలా ఉంటుంది చెప్పండి సందడే సందడి. అండ్ ఎడ్యుకేషన్ అని అంటూ సియాశ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి థ్యాంక్ యూ సో మచ్, అండ్ రైట్ ఆన్సర్ అది సంగతి. అండ్ ఇంకెవరు పంపించొద్దు, ఈ క్వశ్చన్కి 4th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సో ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చనే, కాకపోతే చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ మీన్ చిన్న వర్డ్ ఇది, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, కళ కాదు కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ధైర్యానికి దేశభక్తికి ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెంలో 1872 ఆగస్టు 23 తేదీన జన్మించిన ఆయన 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసు తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ది చెందారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతులు వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముందంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. తొలి దశలో మే 15 తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్ధిదారుడు పురంధర్ ఆకాశవాణికి తెలియజేశారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:04:29. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది కూడా 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, చాలా క్లోజ్ ఇచ్చాను. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్. అయితే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జే గారికి నమస్కారములు. గత కొన్ని రోజుల నుండి యాప్లో వివిధ భారతి రావడం లేదు, మీ దగ్గర అంతా కరెక్ట్గానే ఉంది అని చెప్తున్నారు, కారణం ఏంటో తెలియదు. సో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పనిచేయకపోతే, వర్క్ అవ్వకపోతే వన్స్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి, డెఫినెట్గా వర్క్ చేస్తుంది. లేదు అని అంటే మన ఇంకో యాప్ ఉంది, వేవ్స్ అని చెప్పి, WAVES, ప్లేస్టోర్కి వెళ్తే అఫీషియల్ యాప్ ఇది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా మీరు చెక్ చేస్తే అందులో కూడా మనం లైవ్ వినొచ్చు. లేదు అని అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆన్లైన్ VB విజయవాడ అని టైప్ చేస్తే సెర్చ్ కొట్టండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో వెబ్సైట్ అది ఓపెన్ చేస్తే మీకు లైవ్ ప్లే అవుతుంది. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇన్ని వేస్ ఉన్నాయి మనకు వినడానికి. జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ సందడే సందడి వెల్కమ్ అని అంటూ గట్టుబండ్ల నుంచి త్యాగరాజ్ గారు వెల్కమ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్. అండ్ మూసా ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిఖిల్ రైట్ ఆన్సర్, గ్యాదర్ వీరేష్ రాజులమండ్రం నుంచి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు రైట్ ఆన్సర్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హాయ్ అంటూ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిఎస్రీ ఫణిసత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నర్మిలి సీతామహాలక్ష్మి గారు, ఐ ఆల్సో డౌటెడ్ ఇట్ వెరీ మచ్ యాజ్ ఐ డిడెంట్ ఫైండ్ ద 10th letter అని అంటూ, ఓకే ప్రీవియస్ క్వశ్చన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ కిషోర్ గారు అని అంటూ నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు, హాయ్ రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ఎం భాష మైదుకూర ఊరి పేరు రైట్ ఆన్సర్. అండ్ అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హేమచంద్ర చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి ఈ ప్రశ్న 3rd అంటూ కాదు 4th క్వశ్చన్ ఇది అండ్ రైట్ ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ 2:56, ఓకే 2:56 కరెక్ట్ సమాధానం పంపించాను, మీరు సమాధానం చెప్పకముందే పంపించాను కానీ మా పేర్లు చదవలేదండి. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను, ఇన్ కేస్ మిస్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అండ్ నమస్తే కిషోర్ గారు అని అంటూ ఇమానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి ఆన్సర్ ఇది, ఓకే ఓకే అది కాదు ఆన్సర్ అయితే. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను ఈ రేడియో డౌన్లోడ్ చేసి వింటున్నాను కర్నూలు నుంచి అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఓకే దీనిలో కూడా వస్తుందా, మంచిదే కదా. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సో నేను అడిగిన 4th క్వశ్చన్, 5-letter ఇంగ్లీష్ వర్డ్ అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఆన్సర్ స్టార్ట్ అన్నమాట, స్టార్ట్. చాలామంది పంపించారు రైట్ ఆన్సర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత ఏంటది, తెలిస్తే 0866-24

448-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సామెతది, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత ఏంటది తెలిస్తే 0866-248-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:15:45 అండ్ మనం నామ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం ఇది దాటదు అని సామెత అని చెప్పి హాయ్ సార్ అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పాపారావు గారు అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్ అలాగే అమూల్య రైట్ ఆన్సర్ అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు అండ్ నరేష్ రాంగ్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుస్మా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి పంపించారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ అలాగే ఎర్మిల్ సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి అలాగే ఖమ్మం నుంచి కావ్య శ్రీకాంత్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ గారు అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ జమలయ్య దొడదేవరవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే ఇది ఒకప్పుడు ప్రముఖ జిల్లా పేరు అని అంటూ ఓకే నమస్కారం కిషోర్ గారు అని అంటూ శివరాజు గారు అనంతపురం నుంచి సూపర్ అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మహమూద్దీన్ అయితుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ పెడన నుంచి పంపించారు రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ వీళ్ళందరూ రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ మాటలు కోటలు దాటుతాయి కానీ అని అంటూ షకీర్ ఎల్లనూరు అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ చేతులు ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ గనంగళూరు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ బాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ ఏరు అనుకుంటున్నా అంటూ దీప్తి ఫ్రమ్ పెన్మూల్ నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ ఉమ్మేడ నుంచి మమోజనిద్దీన్ స్నేహభాను జనిద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ కలవ నాగేంద్ర ఘంటసాల నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీ సార్ అని అంటూ బాగుంది అని అంటూ సో ఓరిదేవుడా అనమాట ఓరిదేవుడ మూవీలో నుంచి ప్లే చేశాను అండ్ చేతలు అని అంటూ నిఖిల్ రాంగ్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్ ఎం నరేష్ రైట్ ఆన్సర్ ఈసారి అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామానగర్

నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ నాసికా మేణి దేశాపేట నుంచి రాంగ్ ఆన్సర్. మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం గడప దాటవు అని సామెత. గడప రైట్ ఆన్సర్ అన్నమాట. డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ పంపించారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:25:27 అని మనం సందడే సందడిలో నేను అడిగిన క్వశ్చన్, ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలోది అని క్వశ్చన్ అడిగాను అనమాట. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందర్ ఒక నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడే సందడే అన్నట్టు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆన్సర్ ఏది అండ్ కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి రైట్ ఆన్సర్ అలాగే కిషోర్ గారు కిషోర్ మాకు మిస్ అయ్యింది అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి గారు ఆన్సరా నాకైతే అర్థమవ్వలేదు అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్ సార్ కొందరివి అన్ని పేర్లు చదువుతున్నారు కొందరివి రెండు పేర్లు చదువుతున్నారు మావి ఒక పేరే చదువుతున్నారు ఎందుకంట సో అలా ఏం లేదు ఆ ఫ్లోలో ఎన్ని వస్తాయి అని చదువుతాను డెఫినెట్గా ఒక నేమ్ అనేది చదువుతాను ఆ ఫ్లోలో ఎన్ని వస్తాయి అని చదువుతాను అండ్ దట్టు మీరు ఒకే ఆన్సర్ని ఒక 10 times పెడుతున్నారు అది కూడా ఉందన్నమాట అన్నిసార్లు అవసరం లేదు ఒక్క మెసేజ్ ఒక్కసారి పెట్టినా చాలు నేను డెఫినెట్గా చదువుతాను మీరు డిఫరెంట్ ఆన్సర్స్తో రకరకాల మెసేజ్లు పెడుతున్నారు అండ్ థ్యాంక్ యూ ఓకే దమ్మోజ్ వెంకటేశ్వరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేర్పోతుల బుచ్చి గారు అండ్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ గట్టుమా కడప జిల్లా ముద్దునూరు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ మీరు జవాబు చెప్పక ముందే పంపినాను నా పేరు చదవలేదు ఏంటి అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు సో నేను డెఫినెట్గా చదువుతాను అదే చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే నేను ఏ ఎస్ఎంఎస్ అయినా డెఫినెట్గా మిస్ చేయకుండా చదువుతాను కొంచెం ఓపిక పట్టి వెయిట్ చేయండి ఒక్కసారి ఎస్ఎంఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాట్సాపే కదా అని చెప్పి దానిలోనే ఇంకొక మెసేజ్ టైప్ చేసి పంపిస్తే అది ఎక్కడికో కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు నేను చదవడానికి అవ్వదు ఒకసారి కావాలంటే పంపించిన తర్వాత దాన్ని ఎడిట్ చేయండి కానీ కంటిన్యూస్గా మెసేజెస్ దానిలో పెడితే అది నాకు కనిపించదు అనమాట సో దాన్ని బట్టి అర్థం చేసుకొని మీరు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత వదిలేండి డెఫినెట్గా నేను చదువుతాను ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయను ఇన్ కేసు ఈ ఇప్పుడు చదవకపోతే నెక్స్ట్ సాంగ్ అయిన తర్వాతైనా సరే నేను ఆ మెసేజ్ చదువుతాను కాబట్టి కంగారు పడద్దు అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కృషి తెలియడం లేదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు మూవీ వివాహ భోజనం అనుకుంటున్నారంట ఇంత వెస్టర్న్ మ్యూజిక్ మీకు అంత పాత పాటలు అనిపించిందా అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు దీనికి ముందు నేను ఒక సాంగ్ ప్లే చేశాను అది నేను అడిగిన క్వశ్చన్ అనమాట అలాగే కానూరు నుంచి తాతారావు గారు ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు అది ప్రేమ ఇష్క కాదల్ అలాగే కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీనాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ అలాగే

దస్గిర్ సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కిషోర్ గారు అని అంటూ మొమ్మ జనిదిన్ స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట గ్రామం నుంచి అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో 3:28 దాటి 48 సెకండ్స్ స్టూడియోలో టైం. నేను అడిగిన క్వశ్చన్ ఒక సాంగ్ ప్లే చేశాను, సాంగ్ చేసిన వాళ్ళు అదే అని చెప్పి క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ రైట్ ఆన్సర్ అన్నమాట. And next pen paper question, get ready. 7-letter English word ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు అని అర్థం వస్తుంది, అండ్ 1, 6, 7 కలిపితే వరుస అని అర్థం వస్తుంది, అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం అని అర్థం వస్తుంది. 7-letter English word ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు, 1, 6, 7 కలిపితే వరుస, అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం. ఏంటది తెలిస్తే 0866244881 ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ్ సందడే సందడిలో స్టూడియోలో టైం 3:33:40. నేను అడిగిన క్వశ్చన్ 7-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీకోడ్ చేశారు. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ, దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏదో పంపించారు మొత్తానికి నాకు ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ అలాగే యారో అంట ఎలాగా. సో నేను ఇచ్చింది క్లూజ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి, అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూటాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ ఎల్ మొహమ్మద్ షకీర్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమ్సాయి పంపించారు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అలాగే గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ చందంపేట మండలం నుంచి నల్గొండ జిల్లా దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వడియంపేట నుంచి లక్ష్మీ నాగార్జున గారు రైట్ ఆన్సర్ అండ్ శివరాజు ఇంద్రావతి గ్రామం నుంచి ఇంద్రావతి ఉరవకొండ గ్రామం నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సమీరా బేగం ఫ్రమ్ కొలిపార్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే అమూల్య క్వశ్చన్ వినలేదు సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఏంటో ఏంటంటో సాంగ్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు సగమే రైట్ ఆన్సర్ అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్, ఓకే శ్రీనివాస్ గన్నవరమా, ఓకే రైట్ ఆన్సర్ అండ్ కృష్ణ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 7th క్వశ్చన్ అని అంటూ రైట్ ఆన్సర్. సో మొత్తానికి 7th క్వశ్చన్ ఇదైందనమాట, 7 ఐ మీన్ ఈ ఆన్సర్లో కూడా 7 కలర్స్ ఉంటాయి. అండ్ మూసాపేట మహబూబ్ నగర్, ఓకే మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అసలు క్వశ్చన్ వినలేదండి అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు క్వశ్చన్. ఇప్పటికి 3 times రిపీట్ చేశాను నేను. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ సిఎస్శ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జనిదిన్ స్నేహబాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి రైట్ ఆన్సర్. ఆ 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే రెయిన్బో అనమాట, రెయిన్బో రైట్ ఆన్సర్ అండ్ 7th క్వశ్చన్ ఆన్సర్ రెయిన్బో అంటూ పంపించారు నాగమణి గారు సూపర్ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మంచూరియాల నుంచి చంద్రమొగలి పద్మరాణి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ త్రివిక్రమ్ గారి ఫస్ట్ సినిమా ఏంటి, డైలాగ్ రైటర్గా కాదు డైరెక్టర్గా తన ఫస్ట్ మూవీ ఏంటి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అది. ఆ మూవీ ఏంటో తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు. అండ్ ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్, ఏ తోడు లేక నలిగింది సమయం, నీ నీడ తగిలాక వెలిగింది హృదయం, పోవే ఏకాంతం. సాంగ్ ఫ్రమ్ ద మూవీ రఘువరన్ బీటెక్ నుంచి ప్లే చేస్తున్నాను, వింటూ స్టూడియో

సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ రఘువరన్ బీటెక్ నుంచి ప్లే చేశాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్, త్రివిక్రమ్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి, చాలా ఈజీ క్వశ్చన్ కదా, పెడన జోగానందరావు కాలనీ చప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్. అండ్ ఏడు రంగులు అంటే రెయిన్బో అని అంటూ దమ్మోజ్ వెంకటాచార్య గారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ కేదర వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జల్సా అంట కాదు. అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కలేజా అంట కాదు, ఎవరు పంపించారు, గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరపేట నుంచి సంతోష్ సుప్రియా రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి రైట్ ఆన్సర్. అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నమస్కారం కిషోర్ బాబు, టీ తాగండి, టైం 4:00 అవుతుంది, మరి 20 మినిట్స్ ఓకే ఇంకో 20 మినిట్స్ ఉంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆ టీ కూడా మీరే పంపించండి, డెఫినెట్గా చదువుతాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల పంపించారు, ఫుల్ నేమ్ చదవండి అని అంటూ చదివాను కదా. అండ్ అలాగే లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి రైట్ ఆన్సర్. అలాగే ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ మమోది నాయతుల్లా

భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అలాగే కనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి దండోరా కాలనీ నుంచి పంపించారు. ఎవరు మీ పేరు మాత్రం లేదు, శివరాజు ఇంద్రావతి, ఓకే శివరాజు గారు అనుకుంటా. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ మమోజీ నిధిన్, స్నేహభావన నిధిన్ రైట్ ఆన్సర్. అండ్ డైరెక్టర్గా దస్తగిరి సంధ్య, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే రాఘవేంద్ర రెడ్డి, సురేష్ విజయ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సుహానిషనా అండ్ గీతా మాధురికి హాయ్ చెప్పండి, వాళ్ళ మామ కోరుకుంటున్నారు అని అంటూ మదనపల్లి నుంచి. డెఫినెట్గా హాయ్ వాళ్ళిద్దరికి అండ్ రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి పంపించారు హైదరాబాద్ నుండి, సో రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ అంబిక, ప్రేమ్సాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్. అండ్ అమూల్య రైట్ ఆన్సర్. అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విడవలూర నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ బాయ్ ఇంద్రాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ జగడం అంట గౌస్ఫ్రమ్ అనంతపూర్ నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. జగడం డైరెక్ట్ చేసింది సుకుమార్ గారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

అదనమాట సంగతి, ఈ సాంగ్ ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సందడే సందడిలో చాలా మందికి తెలుసు అనుకుంటా ఆన్సర్స్ పంపిస్తున్నారు. పెడన జోగనందర్ ఒక కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు ప్రసాద్ రైట్ ఆన్సర్, అండ్ కార్నూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ పి జానకిరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి అట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ ఘట్టుమండలం నుంచి త్యాగరాజు గారు, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, అలాగే మై బ్రదర్ ఫేవరెట్ సాంగ్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి, అండ్ నెక్స్ట్ నరేంద్రరెడ్డి ఫ్రమ్ నందికొట్కూరు నుంచి పంపించారు, అండ్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ మహమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అండ్ ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి పంపించారు, మా ఊరు నేమ్స్ చదవడం లేదు అని అంటూ, అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి, అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి, అండ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ఉయ్యూరు నుంచి, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మహమూద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్, అండ్ అలాగే సుబ్బారామయ్య గారు తిరుపతి నుంచి పంపించారు, అండ్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విడవలూరు నుంచి పంపించారు నెల్లూరు నుంచి, అండ్ అలాగే టీ కూడా పంపించారు నాకు దమ్మోజ్ వెంకటాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన చివరి ప్రశ్నకు అని అంటూ, ఇది లాస్ట్ క్వశ్చన్ కాదు ఇంకోటి కూడా ఉంది, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు ఇప్పుడు చదివిన నేమ్స్ అందరూ కూడా, అండ్ చంద్రశేఖర్ వరుణ్ సందేశ్కి హాయ్ చెప్పండి అంట, సో వరుణ్ సందేశ్కి హాయ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య రైట్ ఆన్సర్, అండ్ చాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్.

లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఓ పెట్ట కథ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్, రెడీగా ఉండండి. ఇది కూడా 7 లెటర్ ఇంగ్లీష్ వర్డే, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3 కలిపితే మనము అని అర్థం వస్తుంది, 4, 5, 6, 7 కలిపితే కొన్ని అని అర్థం వస్తుంది, అండ్ 4, 1, 2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 2, 3 కలిపితే మనము, అండ్ 4, 5, 6, 7 కలిపితే కొన్ని, అండ్ 4, 1, 2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. ఏంటది? అండ్ గ్యాదర్ విదేశ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఓ పెట్ట కథ అంటూ, అండ్ దేవర్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు, దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ బాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓ పెట్ట కథ అంటూ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఇందాక అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ మూవీలో నుంచి ఈ సాంగ్. కదిలించలేద కాస్త కూడా నీ మనస్సుని పరదాలు.

దాటి ఒక్కసారి పలకరించవేమే, అందరిని ఇలా వెంటపడి అడగాల. ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే నుంచి ప్లే చేస్తున్నాను అండి. సాంగ్ ని పాడింది శంకర్ మహాదేవన్ అండి, పాటను కంపోజ్ చేసింది కోటి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3 గంటల 58 నిమిషాల 48 సెకండ్లు. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ చాలా మంది పంపిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విదబ్లూరు నుంచి నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ చాలా సూపర్ గా ఉంది సందడే సందడే అని అంటూ రాజుల నుంచి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి ఎమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ, మళ్ళీ నేను రేపు సాయంత్రం 5 గంటలకు వస్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, రేపు మనం మళ్ళీ మాట్లాడదాం చాలా విషయాలు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమూల్య, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ, సో ఇప్పుడే చెప్పాను, మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు కలుద్దాం మనం అందరం. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

అవివిధ్ భారతి వార్తల ముఖ్య అంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని, బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్య సాధనలో భాగంగా తలపెట్టిన విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వికసిత రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామంతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవుతుందని గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 ప్రభుత్వ కార్యక్రమం కాదని, 147 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి 31 ఆగస్టున నీళ్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగవుతోందని, కొత్త తరం ఇటుగా వచ్చేందుకు అమితాశక్తి చూపుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. భారతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు సెప్టెంబర్ 1 నుంచి భౌతికంగా బోర్డింగ్ పాస్ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ పత్రంపై స్టాంపింగ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి బదులుగా విదేశాలకు ప్రయాణించేవారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ బోర్డింగ్ పాస్ను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:03:25 అండ్ మనం సందడే సందడిలో ఇందాక ఇంకా కొన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూల్ నుండి, అండ్ విజయ పరమేష్ గుంతకాల నుంచి

ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి. అండ్ అలాగే ఇరుముడి మూవీ చూసారా అన్నయ్య అంటూ మంగళగిరి నుంచి యోగేష్. చూడలేదు, వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం గ్రామం నుంచి అట్లా సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ. అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి. అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల. అండ్ ఈ రోజు సందడే సందడిలో అత్యంత హుషారైన ప్రశ్నలు అడిగారు, సూపర్ డూపర్ పాటలు వినిపించారు. మొత్తానికి కార్యక్రమం సూపర్గా కొనసాగింది, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. మహమ్మద్ జనిద్దీన్, స్నేహభాను జనిద్దీన్ నిజామాబాద్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమూల్య పంపించారు, ఓకే టుమారో నా, థ్యాంక్ యూ సార్. అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, టుడే సండే సండే సూపర్ బన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుంచి, బిజిలీ వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అలాగే మూసాపేట నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇప్పుడు చదివిన పేర్లు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ టైం స్టూడియోలో 4:05:05. అండ్ ఇది ఈరోజు సందడే సందడే, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ టైం వివిధ టైం ఒకే ఫిలిం సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, ఒకే ఫిలింలోని అన్ని సాంగ్స్. అండ్ ఆల్బమ్ సెలెక్ట్ చేశాను సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి, లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మరది మరది భారత పెట్టి గాంధీనగర్ బలంగ్ బాద్రా.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:39:55.

వింటున్నారు వివిధాలో ఒకే ఫిలిం సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఒక సాంగ్ ఉంది, విడిపోదు వలపు చెరిగి

సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను. నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తాను. మళ్ళీ మిమ్మల్ని చెప్పాను కదా, రేపు సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం రేపు వచ్చిన తర్వాత. అండ్ కేవీ రమణమూర్తి గారు, మీ మెసేజ్ మొత్తం చదివాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైమ్ స్టూడియోలో 4:30:41, 10 సెకండ్స్. అండ్ నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్ విత్ ది సాంగ్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు. మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరేమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికీ ఏంటంటే ఆఫీస్లో ఉన్నా గానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అది మీకు హ్యాపీ ఇవ్వదు అన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని, కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి, లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలన్నీ దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే, అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళు టైపు, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇది ఒక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్

0: ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, ఓసీడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టెన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందులు దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటిపూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి. ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది. మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సెర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఇస్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధలు కలిగిస్తుంటే అది ఆపే సమయం ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ కండి. ఇవాళ రేపు అన్ని మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్. విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522730. నంబర్ మరోసారి 0951522070. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లా ముస్నూరులోని పాప్కార్నిక ఫ్యాక్టరీలో నూతనంగా విత్తనాల ప్రారంభోత్సవం, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల సాగు తాగునీటిని వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31వ తేదీన అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలిపూడి అనిత తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట విద్యుత్ రంగంలో సాంకేతిక సిబ్బంది పెంపుతో పాటు అర్హత కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో ఏఈఈ నియామకం చేపట్టనున్నట్టు ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరు ప్రకాశం పంతులు సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ది కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా రాష్ట కార్మిక శాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విస్తృతంగా పర్యటించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన 10 TMCల నీళ్లు వెలుగొండకు ఇస్తామన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 77 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 193 బంతుల్లో 117 పరుగులు చేసి అవుట్ అవ్వగా రవీంద్ర జడేజా 36 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్.

0: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని

0: ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశ అంతరిక్ష రంగం ఓ నూతన శకంలోకి ప్రవేశించిందని పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీళ్లు విడుదల చేస్తారని మంత్రి డోలా బాలవీరంజన స్వామి తెలిపారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలోని ముస్నూరు మండలానికి రానున్నారు. రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం వచ్చిన నేపథ్యంలో గతంలో అమలైన పాత పథకంపై సుప్రీంకోర్టు ప్రశంసలు కురిపించింది. ఎంజీ నరేగా ప్రయోజకరమైన సమర్థ పథకమని అభివర్ణించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వర్షాలు పడే నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దేశంలో ఎల్పీజీ సరఫరా పైప్ లైన్ నెట్వర్క్ రానున్న కాలంలో మరింతగా విస్తరించనుంది. దాదాపు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సుమారు 1,800 కిలోమీటర్ల మేర కొత్త ఎల్పీజీ పైప్ లైన్ల అభివృద్దికి సంబంధించిన ప్రాజెక్టులకు పెట్రోలియం సహజవాయు నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు సెప్టెంబర్ 1 నుంచి భౌతికంగా బోర్డింగ్ పాస్ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ పత్రంపై స్టాంపింగ్ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి బదులుగా విదేశాలకు ప్రయాణించేవారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ బోర్డింగ్ పాస్ను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. రాష్ట విద్యుత్ రంగంలో సాంకేతిక సిబ్బంది పెంపుతో పాటు అర్హత కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీ విద్యుత్ సంస్థల్లో ఏఈఈల నియామకం చేపట్టనున్నామని ఈపీడీసీఎల్ సీఎండి పృథ్వీ తేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ 7 పరుగులతోనూ సారాంశ్ జైన్ 4 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ పుష్ప డూమూరు నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: స్టూడియోల సమయం 6:10 కావస్తుంది. ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.
1: ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
2: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డు.

0: డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
0: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ధి, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారులు సైక్లింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్, మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలో

0: బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారు. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయలని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికి ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్ధిదారుడి వరకు, నిర్వాసితుల వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ముద్దు, కొత్త కర్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా, నింపుల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి?
3: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
4: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
2: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
2: కూల్ గా ఉండండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఉండిపోవా అంటూ సవారీ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ అని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్ విన్నాము, ఉండిపోవా గుండెలోన అంటూ సవారి మూవీలో నుంచి. మరి గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. ఈ సాంకేతికత మరియు డిజిటల్ సైన్స్ విషయానికి వస్తే, సూపర్ కంప్యూటర్స్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద పరమ శ్రేణికి చెందిన అత్యాధునిక సూపర్ కంప్యూటర్స్ని దేశీయంగా తయారు చేయడమే కాకుండా పరిశోధన రంగాల్లోని బలోపేతం చేస్తున్నారన్నమాట. ఎస్, సూపర్ కంప్యూటర్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి సూపర్గా అలా టెక్నాలజీ డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఎస్, మరి గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి తెలుసుకుంటున్నాము. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది బ్రహ్మాస్త్ర మూవీలో నుంచి. వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెడ్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనము నమ్మకృష్ణ తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ అతిథి దేవోభవ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశాం కదా. మరి తెలుసుకుంటున్నాము గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి. మరి క్వాంటమ్ టెక్నాలజీ విషయానికి వస్తే నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా భవిష్యత్తు సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్, క్రిప్టోగ్రఫీ రంగాల్లో పరిశోధనలకు భారీగా నిధులు కేటాయించి ప్రోత్సహిస్తున్నారు. మరి సూపర్ కదా. మరి నెక్స్ట్ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది గ్యాంగ్ లీడర్ మూవీలో నుంచి హోయినా అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

చాంపియన్ మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మరి మనమున్నాము గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి తెలుసుకుంటూ సెమీకండక్టర్ మిషన్. దేశంలోని సెమీకండక్టర్ మరియు చిప్స్ తయారీని ప్రోత్సహించడానికి సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది. అంతర్జాతీయ కంపెనీలతో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. సూపర్ కదా. మరి తెలుసుకున్నాము గత 12 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల గురించి. మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది రాయుడు మూవీల నుంచి, కొరకు చూపు అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు విజయవాడ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో భద్రతా ప్రోటోకాల్ ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని కృష్ణాజిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నవీన్ అధికారులను ఆదేశించారు. రూట్ భద్రత, ట్రాఫిక్, కన్వాయ్, వైద్య, అగ్నిమాపక ఏర్పాట్లపై అన్ని శాఖలు

సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని, బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. ఆధార్ కార్డుకు కొత్తగా వేరొక ఫోన్ నంబర్ను అనుసంధానం చేసుకునే ప్రక్రియను ఆధార్ కార్డుల జారీ సంస్థ యుఐడిఏఏ పూర్తిగా సులభతరం చేసింది. ఇంతకుముందు కేవలం ఆధార్ సర్వీస్ సెంటర్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేవను కొత్తగా మొబైల్లోనే పొందేలా ఆధార్ యాప్ను ఆధునీకరించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట విపత్తుల నివారణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రేపు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. మున్సిపాలిటీల్లో రోడ్లు వేసిన తర్వాత మళ్లీ వాటిని తవ్వకుండా తాగునీటి పైప్లైన్లు, భూగర్భ డ్రైనేజీ పనులు ముందుగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం అనుమతించింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. రెండో దశలో వచ్చే నెల 15 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15 మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిదశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న 2 టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ధ్రువ్ జురేల్ 7 పరుగులతోనూ, సారాంశ్ జైన్ 4 పరుగులతో నాటౌట్గా క్రీజులో ఉన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హై. అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
1: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హై నా.
4: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
1: శామ్ సుహానీ హో.
5: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
1: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
2: सफर में
1: आपके साथ
2: आकाशवाणी.

చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్ళాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.

0: అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఆ సంభాషణ ట్రాన్స్క్రిప్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం, గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో జిందగీ బనానీ హై, హిందుస్తాన్ జావ్, భారత్ కి కోయి స్టార్టప్ సే జుడ్ జావ్, భారత్ కి కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావ్, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 23 తేదీన దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫెసిలిటీస్, భారీ తోపో, నేవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయార్ కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగి ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపైనా సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2, టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదు.

0: లేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 సంవత్సరం నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, ఎన్జీటీ రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధన తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ను తప్పుగా నిర్వచించారని ఎన్జీటీ ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27వ తేదీన ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 సంవత్సరానికి గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఈ రాత్రి ఆస్ట్రేలియాతో భారత మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ నివాస

0: వరకు ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసుని మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. సికిందర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేసాం. సికిందర్ మూవీలో నుంచి మనమున్నాము. మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి రజనీకాంత్. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి రజనీకాంత్, ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 0662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది, పెద్ద మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వదలనే అంటూ వింటూ ఎంజాయ్ చేశారు. మనమున్నాము వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసాయిలో. నేను మీ ఆర్జే అశోక్. రికార్డ్స్లో నా పేరుంటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, ఆప్షన్ బి రజనీకాంత్. మరి మనకి మెసేజెస్ చాలా వచ్చేసాయి. ఎవరెవరు అంటే ముసపేట, మహబూబ్నగర్ జిల్లా, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజీ, సక్కుబాయి. హాయ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? మీరు పెట్టిన మెసేజ్ ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్. ఎస్ దస్తగిరి సంధ్య, ప్రొజటూరు, కడప జిల్లా. హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, కరెక్ట్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్. ఆశ శ్రీనివాస్, బెంగళూరు, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి అమూర్హరి, యశోద, జానకి, రాజు, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మేన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హైదరాబాద్ గణేష్, వేదవతి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. పాలకొల్లు నుంచి న్యాపతి, రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, పశ్చిమ గోదావరి జిల్లా, హాయ్ అందరికీ, కరెక్ట్ ఆన్సర్. గంగళూరు రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, కర్ణాటక. గంగళూరు, హాయ్, గుడ్ ఈవినింగ్. పాలంపల్లి, యాలగడ్డ, నంద్యాల జిల్లా, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదోని మండలం, రాజశేఖర్ రెడ్డి, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావుపేట, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మౌరిపాలెం నుండి పంతడి శ్రీనివాసరావు, గంగాభవాని, హాయ్, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దమర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, కందకాయలపల్లి.

హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ నాగలక్ష్మి గారు. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నాగలక్ష్మి నందివెలుగు. హాయ్, కరెక్ట్ ఆన్సర్ మొక్క లక్ష్మయ్య మున్గాల. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. హాయ్, కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా వినండి. శివ ఫ్రమ్ గుంటూరు. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్. ఎస్, అందరూ చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కాబట్టి నేనైతే లాక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది అనేది నా క్వశ్చన్. ఆప్షన్ ఏ శివాజీ, ఆప్షన్ బి వాల్తేర్ వీరయ్య. ఆప్షన్ ఏ శివాజీ, ఆప్షన్ బి వాల్తేర్ వీరయ్య. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? ఆప్షన్ ఏ శివాజీ, ఆప్షన్ బి వాల్తేర్ వీరయ్య, మరి ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ ఇడ్లీ కొట్టు మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. రికార్డ్స్లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? మరి మనకి మెసేజ్లు పంపించేశారు. ఆప్షన్ ఏ శివాజీ, ఆప్షన్ బి వాల్తేర్ వీరయ్య. మరి మనకి ఎవరెవరు మెసేజ్లు పంపించేశారో చూద్దాం. శివ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ కనకారో పెడన కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్. అనురాధ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శ్రీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజి సక్కుబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్. గలంగూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్. మొక్క లక్ష్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్. ఎస్ చీరాల నుంచి రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కరెక్ట్ ఆన్సర్. పాలంపొలయ్య అలగడ్డ నంద్యాల కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ప్రసాద్ రామ్ చరణ్ హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జగనందర కాలనీ అప్పలరాజు హాయ్ కరెక్ట్ ఆన్సర్. చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. ముత్తలూరు విలేజ్ శివుడు వినయ్ హాయ్. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సెకండ్ క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఆప్షన్ ఏ శివాజీ, ఆప్షన్ బి వాల్తేరు వీరయ్య. ఎస్ వనపర్తి ఆత్మకూరు మండలం దేవరపల్లి గోవర్ధనరావు ఇంద్రబాయి భానుప్రకాష్ నవ్యాలక్కి మీరాబాయి మోతిబాయి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ సూపర్బ్. మరి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మూవీలో యాక్ట్ చేసిన ఇంకో హీరో ఎవరు? ఇదే మూవీలో యాక్ట్ చేసిన ఇంకో హీరో ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకాంత్, ఆప్షన్ బి రవితేజ. ఎస్ ఆప్షన్ ఏ శ్రీకాంత్, ఆప్షన్ బి రవితేజ. ఆప్షన్ ఏ లేదా బి అయితే 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది భర్త మహాశైలకు. వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ వినామ్ లెనిన్ మూవీలో నుంచి. ఎస్, మరి నేను అడిగిన థర్డ్ క్వశ్చన్, ఈ మూవీలో యాక్ట్ చేసిన ఇంకో హీరో ఎవరు అని చెప్పేసి అని. ఆప్షన్ ఏ శ్రీకాంత్, ఆప్షన్ బి రవితేజ, మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. కనకారావు పెట్టిన కరెక్ట్ ఆన్సర్, కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్, ముట్లూరు విజయ విలేజ్ శివుడు వినయ్ కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనురాధ అనంతపూర్ కరెక్ట్ ఆన్సర్, నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, శివ గుంటూరు కరెక్ట్ ఆన్సర్, పాలంపోలయ్య ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్, న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కరెక్ట్ ఆన్సర్, శ్రీముఖలింగం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నాగలక్ష్మి ఫ్రమ్ శ్రీముఖలింగం, సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, గణగలూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్, గజ్వేల్ సేర్ల వెంకటేష్ సుగుణ రామ్ప్రసాద్ రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్, మురహరి యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, రాజశేఖర్ రెడ్డి అదోని కరెక్ట్ ఆన్సర్, ఎస్ ఎర్రబల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మభాయ్ శ్రీవాణి జగదీష్ శివారాణి గద్వాల్ నుంచి ఎర్రబల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా అంబాపురం గ్రామం నుంచి నాగభూషణ్ వగ్గ శివయ్య ముంత పెద్దన్న హాయ్ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. సూపర్బ్, అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చాలా వరకు. మరి నేనైతే రివీల్ చేస్తున్నాను, రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఈ డైలాగ్ చెప్పిన హీరో మెగాస్టార్ చిరంజీవి, ఈ డైలాగ్ వాల్తేరు వేరే మూవీలోది, ఈ మూవీలో యాక్ట్ చేసిన ఇంకో హీరో రవితేజ, చిరంజీవికి బ్రదర్గా యాక్ట్ చేశారు మెగాస్టార్కి. ఎస్, మరి సూపర్ హిట్ మూవీ.

మరి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, వాల్తేరు వీరయ్య మూవీలో నుంచి బాస్ పార్టీ అంటూ. మరి నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము మనసును మనసయ్యంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: మొత్తం కోలో. అరే మామా చుట్టాలు చేసే రక్క ఎంజాయ్మెంట్ యోలో. మన బాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు. అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu gundi zonu. Hey, girang girang lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manadera place. Hey, dinu maru yela kattu penchu zara dosu.
2: Hey, liri giri pakam dek.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. కాలుష్య నివారణకు, ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 4

దేశాల్లో వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భారత ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో రేపు విజయవాడ విమానాశ్రయానికి రానున్న దృష్ట్యా భద్రతా ప్రోటోకాల్ ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ నవీన్ అధికారులను ఆదేశించారు. రూట్ భద్రత, ట్రాఫిక్ కాన్వాయ్, వైద్య అగ్నిమాపక ఏర్పాట్లపై అన్ని శాఖలు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల సాగు తాగునీటిని వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31వ తేదీన అందించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలుగొండ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ తెలిపారు. రాజధాని అమరావతిలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు జీవనాడి అయితే ప్రకాశం జిల్లాకు వెలుగొండ ప్రాజెక్టు అలాంటిదని అభివర్ణించారు. రాష్టంలో ఆయుష్ వైద్య రంగానికి భారీ ప్రోత్సాహం లభించింది. ఆయుష్ విభాగానికి 185.75 కోట్ల రూపాయలతో వార్షిక ప్రణాళికకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ చరిత్రలోనే తొలిసారిగా 2024-25 నుంచి 2026-27 వరకు కలిపి మొత్తం 434 కోట్ల రూపాయల కేటాయింపులకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆహార ఉత్పత్తులపై తప్పుడు సమాచారం, నిబంధనలకు విరుద్దంగా లేబులింగ్, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్న ఆహార కంపెనీలకు 150కి పైగా నోటీసులు జారీ చేసినట్లు భారత ఆహార నియంత్రణ సంస్థ ఫసాయ్ వెల్లడించింది. కొలంబో వేదికగా జరుగుతున్న శ్రీలంక భారత్ మధ్య 2వ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 117 పరుగులతో వరుసగా 2 టెస్టుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ, గట్కుడు మూవీలో నుంచి అసలే పిల్ల అంటూ, బిజినెస్ మ్యాన్ మూవీలో నుంచి సార్ వస్తారే అంటూ, కందిరిగా మూవీలో నుంచి చంపకమాల అంటూ వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ధ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు. జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల CEOలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ధి చేస్తున్నారని ప్రశ్న

0: ప్రశంసించారు. ప్రపంచ నలుమూల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: बहुत लोगों को हमें जोड़ना है, हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों को जिंदगी बनानी है तो हिंदुस्तान जाओ, भारत की स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. मैं पक्का मानता हूँ जी, पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్య దేశాల క్రీడామంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ధి, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్ట్రపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతటా అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళుతున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ద నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
2: को समर्पित किया है. जीआरईसी ने अब तक 800 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं, एक मिशन के साथ आप सब काम कर रहे हैं.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమారా, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట్ర, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. పంజాబ్ మూవీ నుంచి ఎలా ఎలా అంటూ, రంగ మూవీ నుంచి మంచుల్లో అంటూ, సెగా మూవీ నుంచి వర్షం ముందుగా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరగాలు వింటూ,

గ్యాంగ్ లీడర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మౌనం అనే ఒక తాళం చెవితో మనసును మోయొద్దు, ప్రేమను జీవితం ఖైదీం చేసి జైలులో ఉంచొద్దు, హృదయాన్ని చలించి పరిగెత్తిరా ప్రేమ విత్తులే గాలిలో చల్లి ప్రేమమయం చేయాలి అంటున్న వీరి పాట ఏమిటో మీరు వినేయాలంటే, ప్రేమికుల రోజు చిత్రం నుంచి ఏఎం రత్నం రచనలో దేవన్ యుగంధర్ ఫెబి పాడిన ఏ రెహమన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ప్రేమికుడు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా, వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరగాలు వింటూ. మసకే పడితే మరకత వర్ణం, అందం చందం అలిగిన వర్ణం, అలలే లేని సాగర వర్ణం, మొయిలే లేని అంబర వర్ణం, మయూర గలమే వర్ణం, నన్నే చేరే ఈ కన్నే భువనం అంటూ ఆ ప్రేయసిని ఇంకా ఏమన్నాడు వినేయాలండే. సఖ్య చిత్రం నుంచి వేటూరి రచనలో హరిహరన్ క్లింటో సిరీస్తో పాడగా ఏ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.

మెరుపు కళలు చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నువ్వంటే నాకు ప్రాణం, నేనుందే నీకోసం, నిద్రే నీ మరచ, పెద్దతో నిన్నే తలచ, తాడ ఎడారిలో ఎండల మండుతున్నదే నా హృదయం, బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైనా అంటున్నా. ఈ ప్రియుని వేదేమిటో మీరు వినేయండి. భువన్ చంద్ర రచనలో, హారిస్ జయరాజ్ సంగీతంలో, హారిస్ రాఘవేంద్ర టిమి పాడిన ఈ సాంగ్ మీ అందరి కోసం చెలి మూవీ నుంచి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరగాలు వింటూ. అన్నయ్య చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఈ జెంటిల్మ్యాన్ సైకిల్ మీద వస్తే వీళ్ళంతా బైక్లో వచ్చేవాళ్ళట, అదే బైక్ వేసుకొని వస్తే కారులో వచ్చేవాళ్ళట, జీన్స్ ప్యాంట్తో వస్తే బ్యాగీ ప్యాంట్ కోసం చూస్తారంట. మరి వారికి ఏం కావాలో అర్థం కాక ఏం చేశారో తెలియాలంటే జెంటిల్మ్యాన్ చిత్రం నుంచి రాజశ్రీ రచనలో సురేష్ జీవి ప్రకాష్ పాడగా ఏ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: వింటు ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. రోజా మూవీ నుంచి మిన్మిని పాడగా రాజశ్రీ రచనలో, ఎర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. వాలీ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం, వింటూ ఆనందించండి.
1: January 1st, 1920. September 1st, 1920.

0: ఒకరోజు మౌతార్కం ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసానికి ఏమంటారంటే, నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి.
2: స్టూడియోలో సమయం 10 గంటలు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఆనందిస్తున్నారు వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.

స్టూడియోల సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకై అండ్ జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.